మధుర భావం బేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానంబే గనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి విశ

0: ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, దేర్ ఇస్ నో సాక్రిఫైస్, దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. This is the truth. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara, gachina anni yugamula kantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatunti sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidyaya vidhi vidiyambadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational
0: institutions.
1: If we talk of earning money, it is growing, and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukoni lekapochunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam emiti?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీనికి మూల కారణము.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukane nadavadikale manava jeevitamunuku mukhya aadharamulu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatunti yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశము.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ee naati varaku bharatiyula hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavennaga deeniki moola karanam emiti.
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharamulu, vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఇస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్, మ్యాన్ ఇస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీఈస్ becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila duram nundunnatvanti chandrunni na samipaniki chelutunnadu.
1: He is able to reach moon who is millions of miles away from him.
0: Kani pratyakshamuga సమీపమునందున్నటువంటి మానవుని అతి దూరముగా ఉంచుతున్నాడు.
1: బట్ వాట్ ఈస్ ఎవిడెంట్ అండ్ వాట్ ఈస్ నియర్ హిమ్ యాజ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఈస్ బీయింగ్ కెప్ట్ ఎట్ ఎ గ్రేట్ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కాని ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందు ఉన్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరమునందు ఉన్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది?
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: Okka pushpamu haram kaneradu.
1: One flower cannot make a garland.
0: Okka chettu vanam kaneradu.
1: One tree cannot make a forest.
0: Okka gruhamu gramam kaneradu.
1: One house cannot make a village.
0: Okka vyakti samajam kaneradu.
1: One individual does not make a society.
0: Kanukani aneka pushpamulu cherinattu deva haram.
1: Many flowers have to come together to make a garden.
0: Aneka vrutchamulu koodinattu deva vanamu.
1: Many trees have to come together to make a farm.
0: Aneka gruhamulu nirmanamainattu deva gramam.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainattu yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam atyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
0: Manavuniki jeevitam sambandhinchinatuvanti yokka prati rangamunu pushtivantanganu prayojanavantanganu nirvahinchavalsinatuvanti yokka ee manava samajamunaku aneka vidhamainatuvanti aadarshamulu andinchavalsinatuvanti vidyarangamulu ee naadu vipreeta margamunu prayanam salpuchunnavi.
1: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner
0: and
1: that every human being who can think for himself is today being confused by problems in the field of education is something which

0: personal sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
1: Ahimsa, Tyagamu, Neeti, Nijayiti lainatvanti oka manavatva chinhamu ee naatuku matchunakaina kanipinchatam ledu.
0: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
1: Kanuka vidya vishayamai ee naadu manam ati shraddhaga vicharinchavalasinatundi avasaram untunnadi.
0: There is a great necessity today for us to go into depth regarding the field of education.
1: Manavuni yokka aasalaku antu ledu.
0: There is no limit to man's ambitions.
1: ఈనాడు మానవుడు నిరంతరము తన జీవితం నంతా కూడాను స్వార్థము నందే దారబోస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ది ఫియర్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏ తలంపు తలచినప్పటికీ, ఏ కార్యం ఆచరించినప్పటికీ, ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీ వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
0: వాట్ ఎవర్ ఐడియా హీ హ్యాస్, వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ అండ్ వాట్ ఎవర్ థాట్స్ హీ హ్యాస్, దే ఆర్ ఆల్ మోటివేటెడ్ బై సెల్ఫిష్నెస్.
1: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడాను ఆశిస్తున్నాడు, కాని పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
0: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈజ్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్, బట్ హీ ఈజ్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
1: కనుక ఈ స్వార్థమును ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
1: Naitika, bhautika, dharmika, aadhyatmika, laukika, rajakeeya rangamulu yendu kudanu ee swartham aneetundi nirantaramu kudanu sanchalanaga tirutune untunnadi.
0: In all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
1: Prema swarupulara, మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: ప్రేమ స్వరూపస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ నేచర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంటిమేట్.
1: తన భవిష్యత్తును కూడా తాను విస్మరిస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ ఫ్యూచర్ యాస్ వెల్.
1: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవితము ప్రాకులాడుతున్నాడు.
0: హీఈస్ ఓన్లీ ఆఫ్టర్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ ప్లెజర్స్.
1: కానీ తన యొక్క మానవత్వం యొక్క రహస్యమేమిటో తాను లోతునకు దిగి విచారించటం లేదు.
0: హీ ఈజ్ నాట్ గోయింగ్ టు డెప్త్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
0: ది వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్.
1: ఈ అన్నింటి ఎందుకూడను త్యాగము ప్రధానమైనటువంటి సూత్రము.
0: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఈజ్ ది మెయిన్ ఐడియా.
1: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
0: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
1: ఒక షాపునికే మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
0: ఇఫ్ వీ గో టు ఎ షాప్ and want to purchase a handkerchief, we pay 10 rupees to the shopkeeper and obtain the handkerchief.
1: Oka padarthamunu tyagamu cheyaka maroka padarthamunu manam andukonataku veelu ledu.
0: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
1: Adhe vidhamugane oka danini manam tyagam cheyali maroka danini manam swagatham cheyali.
0: In the same manner, we have to sacrifice and give up one thing and acquire another.
1: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు, మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
1: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
0: In a way, if we want to acquire some good qualities, we shall have to give up and sacrifice the bad qualities.
1: Ade vidhamugane paraktamainatvanti yokka divya tattvanni manam anubhavinchalante ee prakruti tattvamainatvanti anyaya akrama anachara asatyamulu manam tyagam cheyadaniki prayatnam cheyali.
0: In the same manner, if we want to experience the higher aspects of divinity, we have to give up and sacrifice the lower aspects of this world.
1: Kanukane ee naadu manavattvamulo ee tyagam anetvantidi shunyamai untunnadi.
0: Today, in man's life, this kind of giving, renunciation or sacrifice is absent.
1: Sruti mata kudanu, na karmana, na prajaya, dhanena tyaya.

0: త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: Even the word of the Shruti has told us that what you cannot acquire by work, what you cannot acquire by physical strength, what you cannot acquire by wealth can be acquired only by sacrifice.
0: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటిదే విద్య.
1: What has cleansed your inner self is education.
0: నైతిక ధార్మిక సంపత్తిని ప్రతిఘటింపచేయునటువంటిదే విద్య.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: కేవలం విద్య అనేటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
1: Education cannot be merely a machine-made life.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: Education should give us life and vigorous life.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: The education of today, which is a lifeless education, is only serving for the sake of eking out a livelihood.
0: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: నీతి ధార్మిక దృష్టులను నేర్పగలదా?
1: How can it teach you morality and dharmic life?
0: సహజ ధార్మిక వృత్తిని చంపివేయి.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి నీతి నిజాయితీలను మన హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకోలక అనేక విధమైన రంగములందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అని చెప్పవచ్చు.
1: Without establishing such sacred moral conduct and ideas in our heart, our attempts to show our strength, physical strength in many spheres, is simply foolishness.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు.
1: It's not simply the health of the body.
0: మానసిక ఆరోగ్యమే కాదు.
1: It is not the health of the mind.
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: We also have to get the health of the inner
0: శరీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమునైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పంగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్.
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మలయందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: It's only under those conditions we can live a full healthy life and we can use this body for the purpose of doing good things.
0: Mana aaharam kudanu manaku sariyinatti aaharam kaaneru.
1: Even the food that we take is not the right type of food.
0: Dharma artha kama mochanam aarogyam moolamuttamam. Ee purushartamulainatti yokka dharma artha kama mochamulaku kudanu aarogyam athyavasaram.
1: Good health is necessary for fulfilling the four purusharthas: dharma, artha, kama and moksha.
0: Aarogyame mahabhagyam.
1: Health is the greatest wealth.
0: Aarogyam lenatvanti manavudu ye chinna karyamunu kudanu sadhinchaledu.
1: Man who is not healthy cannot achieve even a small task.
0: Ee anarogyamunaku sattvika aaharam kudanu athyavasaram.
1: For us to get rid of ill health, sattvic food is necessary.
0: Oka chinna udaharanam.
1: There is one small example.
0: అడవి యందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటది.
1: ఇఫ్ యు లుక్ ఎట్ ది అనిమల్స్ దట్ రోమ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్, దే అపియర్ టు బి వెరీ హ్యాపీ.
0: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కారణం ఏమిటి?
1: You feel very happy. What's the reason?
0: అవి నిరంతరం కూడాను సంతృప్తిగా ఉంటుంటాయి.
1: The reason is they're always satisfied.
0: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
1: That's the reason why they enjoy pleasure and happiness.
0: పక్కవాని మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
1: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
0: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయవు.
1: దే డూ నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు.
0: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
1: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
0: రెస్పదములను, అభివృద్ధులను కూడా, అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
1: దే డూ నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
0: కనుకనే ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,09,999 స్పీషీస్ దే ఆర్ లివింగ్ ఆన్ నేచురల్ ఫుడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. వెన్ వి బాయిల్ ఇట్ అండ్ కుక్ ఇట్ వెల్ అండ్ ఈట్ ఇట్, వాట్ హ్యాపెన్స్?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: దే విల్ గెట్ completely digested out.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sproutlings.
0: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెడితే మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
0: మనం జీవితము యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: If we really want to understand the aspect of real life, we should also try and take food, which is life.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యముకు మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: Today, one other important reason for man's ill health, that he has no mental rest.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధమైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
0: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరి అయినటువంటివి కాదు.
1: బట్ ది పాత్స్ విచ్ వి ఆర్ అడాప్టింగ్ టుడే ఆర్ ఆల్సో నాట్ ది రైట్.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: Durgunamulu leka duschintalu kalaga jnanamandu manasu punakalada.
1: Without getting rid of bad qualities and without removing bad thoughts by sitting in meditation, can we really get any benefit out of that?
0: Appude kontha varaku shanti chekutundi.
1: It's only then that you can get some peace of mind.
0: ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవహించింది?
1: ఫిల్లింగ్ ది హార్ట్ విత్ బ్యాడ్ ఐడియాస్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఇఫ్ యూ సిట్ ఇన్ మెడిటేషన్, వాట్ కెన్ ది మైండ్ అచీవ్?
0: కనుక మొట్టమొదట మన యొక్క చిత్తమును స్వచ్ఛుద్ధం గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు క్లెన్స్ అవర్ ఓన్ మైండ్.
0: ఇది సరైనటువంటి మార్గము. అంతే కాదు, ప్రతి గృహమునకు మనం వెళ్లి ఆరోగ్య విషయమునందు తగినటువంటి శ్రద్ధను వహించమని మనం బోధించాలి.
1: దిస్ ఇస్ ది రైట్ పాత్. నాట్ ఓన్లీ దట్, వీ షుడ్ గో టు ఎవ్రీ హోమ్ అండ్ టెల్ దెమ్ దట్ హెల్త్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దే షుడ్ గివ్.
0: దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరి అయినటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ ఫిల్

0: body with good quality food, and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal example.
1: Manasuna adharamuga konna manavundu pasivu kantenu heenamai patanamunu.
0: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
1: Buddhi nadaramuga konna budajanundu pasipatiga marunani paliki.
0: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
1: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ ఫాలో అవర్ ఇంటెలిజెన్స్.
1: అనురాధకుడను పాట చెప్పింది, సబకో సన్మతి దే భగవాన్ అని. అందరికీ మంచి బుద్ధి కావాలని కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
0: అనురాగ హెస్ ఆల్సో గివెన్ అస్ ఎ సాంగ్, సబకో సన్మతి దేవ్. గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్ మైండ్.
1: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజం కాదు.
0: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ,
1: నూతన విద్య కాదు,
0: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
1: కనుక మనకు కావలసినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
0: వాట్ వి నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
1: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
0: సేక్రెడ్ ఐడియాస్ ఆర్ వాంటెడ్.
1: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
0: సెల్ఫ్ లెస్ సర్వీస్ ఇస్ టు బి యాక్సెప్టెడ్.
1: ఈనాడే మనకు సరి అయినటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
0: It is only then that we will understand the true nature of man's life and divinity.
1: కార్మికులు కాని, కర్షకులు కాని, వ్యాపారస్తులు కాని, విద్యావంతులు కాని, మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
0: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
1: మానసిక శాంతి కేవలం ధనమునందు కాని, అధికారమునందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
0: What they want is peace of mind. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth, and not in anything else.
1: Aneka mandi dhanavantulu jagattunandu untunnaru.
0: There are many wealthy people in the world.
1: Aneka uttamamainatundi sthanamunandu uttirulainatundi varu untunnaru.
0: There are many people who are occupying positions of authority.
1: Kaani manasika shanti unnada? Led.
0: But is there peace of mind to them? No.
1: Shanti annatvantidi హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కాని బయట నుంచి కూడా ప్రవేశించేటువంటిది కాదు.
0: పీస్ ఆఫ్ మైండ్ ఇస్ సంథింగ్ సేక్రెడ్ విచ్ హ్యాస్ టు జనరేట్ ఫ్రమ్ వితిన్ యువర్ సెల్ఫ్, ఇట్ కెనాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: మనయేవ మనుష్యానాం కారణం బంధం వచ్చేయు అన్నాడు. ఈ రెండింటికి మనసే కారణం.
0: Man's mind is responsible both for his liberation and for his bondage.
1: కనుక మనస్సును ప్రేమతో నింపుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు ఫిల్ అవర్ మైండ్ విత్ లవ్.
1: ప్రేమ అనేటువంటిది మహామధురమైనటువంటి యొక్క పదము.
0: లవ్ ఈజ్ ఎ స్వీట్ వర్డ్.
1: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
0: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్ ఆఫ్ థాట్స్.
1: ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
0: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
1: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ రిగార్డ్ టు కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ ఇండివిజువల్స్ ఆఫ్ ది సొసైటీ, దిస్ ఇస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ టు బి ప్రమోటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్.
1: కార్మికులకు, యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
1: దేహం లేకుండా ఒక గుండె ఉండడానికి వీలు కాదు.
0: Without a body you cannot have the heart.
1: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
0: Without a heart you cannot have the body.
1: కనుక దేహం వంటి వారు కార్మికులు.
0: The workers are like the body.
1: గుండె వంటి వాడు యజమాని.
0: The proprietor is like the heart.
1: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
0: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
1: మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should not go after endless ambition. We should try and promote satisfaction.
1: Meenadu aarogyam ye reethiga manaku labhistundante kevalam aaharam tone kaadu.
0: How do we get good health today? Not simply by food.
1: Manchi talapulu,
0: good thoughts.
1: Manchi maatalu,
0: good words.
1: Manchi cheta,
0: good action.
1: Manchi vinikidi,
0: good words to hear.
1: Manchi choopulu,
0: good sight, good vision.
1: Manchi aarogyam.
0: దిస్ విల్ గివ్ గుడ్ హెల్త్.
1: కనుక మంచి చూపు కూడా ఒక మెడిసిన్, ఒక ఔషధం.
0: గుడ్ విజన్ ఇస్ ఆల్సో ఏ మెడిసిన్.
1: మంచి వినికిడి ఒక ఔషధము.
0: టు లిసన్ టు గుడ్ థింగ్స్ ఇస్
1: మంచి తలపులు ఒక ఔషధము.
0: గుడ్ థాట్స్ ఇస్ ఎ మెడిసిన్.
1: మంచి కర్మలు ఒక ఔషధము.
0: గుడ్ యాక్షన్ ఇస్ ఆల్సో ఏ మెడిసిన్.
1: కనుకని మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
0: We want to promote good health, we must promote good thoughts, good vision and good
1: appude manasika shanti manaku labhistundi.
0: It's only then we can have peace of mind.
1: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
0: When we have peace of mind, good health will come to us in our body.
1: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యము అనేక విధములైనటువంటి యొక్క మార్గములు యందు కూడాను కొంత చేకూరడానికి అవకాశం ఉంటుండాలి.
0: ది హెల్త్ దట్ రిలేట్స్ టు దిస్ బాడీ కెన్ బి అక్వైర్డ్ త్రూ మెనీ డిఫరెంట్ పాత్స్.
1: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ
1: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
0: Health can never be obtained through
1: mana pravartana chetane manu chakka chesukovali.
0: It's only can be rectified by our conduct.
1: Manavulandaru kuda nu sodara sodari manulu.
0: Human beings are all brothers and sisters.
1: Ye vidhamga nanaga kevalamu okka vittanamu natinam bhoomilo.
0: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
1: Aa okka vittanamu pedda vrutchamuga tayaraindi.
0: That seed sprouts and becomes a big tree.
1: Aa vruchamanandu aneka lakshala kayalu gaachinayi.
0: That tree has millions of fruits.
1: Aa kayaka endukodun tirigi okoka vittanam poi cherutundayi.
0: In each one of those fruits there is a seed.
1: Deenini puraskarinchukoni Bhagavad Gita yandu bijam mam sarvabhutanam ani cheppadu.
0: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
1: Seed ade daivattam.
0: That seed is divinity.
1: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
0: From this divinity, this seed, the entire creation, the world has come like a tree.
1: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా కాయలుగా కాచినాయి.
0: In this creation, the tree of creation, all the living things are the fruits.
1: ఒక్కొక్క జీవరాశి ఎందు కూడాను ఆత్మ అనేటువంటి ఒక బీజం పోయి చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఇస్ ది సీడ్.
1: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై.
1: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
1: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
0: ప్రేమస్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవరీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్. దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
0: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దేర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
1: పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
0: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: Idi kevalam oka vastramu.
0: This is a piece of cloth.
1: Idi vastramu kaadu, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: Idi threads kaadu, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton lekunda threads kaaledu.
0: Without cotton we don't have the threads.
1: Threads lekunda vastram kaaledu.
0: Without threads we don't have the
1: cloth. Kanukane ade reethi gani ee jagattu aneetundi kevalam manavudu yokka sammilitamainatundi swaroopame.
0: In the same manner, this world is simply a congregation of all human beings.
1: అదే విధముగానే ఈ పారమార్థికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాషికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
1: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: if you ask how, there is a small example for this.
1: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
0: There is a big ocean in the neighborhood of Bombay.
1: కాని దీనిలో అనేక అలలు కూడా బయలుదేరినాయి.
0: In this ocean there are many waves.
1: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడా బయలుదేరింది.
0: On the waves and as a result of the waves there is foam.
1: జలము లేకుండా అలలు కాలేదు.
0: Without water there are no waves.
1: అలలు లేకుండా నురుగు రాలేదు.
0: Without waves there is no foam.
1: కనుక నురుగునందు అలలయందు జలము సమానంగా ఉంటుండాలి.
0: In the foam and in the waves there is water.
1: కనుకని పారమార్థికము జలం వంటిది.
0: Spirituality is like the water.
1: వ్యవహారికము అలల వంటివి.
0: Worldly matters are like the waves.
1: ప్రాతిభాసికము నురుగు వంటిది.
0: The illusory part of it is like the foam.
1: ఈ ఒక్కటే సంబంధము, అది ఏ జలము.
0: Between the foam and the waves and the water there is one connection.
1: అదే విధముగాని పారమార్థికమందు వ్యవహారికమందు ప్రాతిభాసికమందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
0: సో ఇన్ స్పిరిచువాలిటీ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్ అండ్ ది ఇల్యూజరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈస్ ప్రెసెంట్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్.
1: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
0: టుడే వి మస్ట్ ప్రమోట్ లవ్.
1: స్వార్థాన్ని కాదు.
0: We should not promote selfishness.
1: త్యాగాన్ని పెంచుకోవాలి.
0: We should promote sacrifice.
1: మోహాన్ని కాదు.
0: Not attachment.
1: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us to
1: prema tyagam anetunte rendu chakralaga pettukunnappudu mana jeevitha ratham anta kuda nu sancharistundi.
0: If love and sacrifice are made two wheels of our chariot, the life
1: prema tyagam anetunte rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
0: If we have love and sacrifice as our two eyes, then we become
1: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
0: Today man uses love as a self fish love.
1: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
0: దేర్ ఇస్ నో లిమిట్ టు ది అటాచ్మెంట్ విచ్ హి ప్రమోట్స్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
0: Even for animals and birds there is a season and reason, but man
1: అనేక మంది జగత్తునందు అనేక రీతులుగా ప్రబోధన జరుపుతున్నారే కాని ఒక్కరైనా దీనికి కంకణం కట్టుకుని తగినటువంటి మార్గము లోపల మానవత్వాన్ని దివ్యత్వంగా నిరూపించేటువంటి యొక్క ప్రయత్నానికి ఎవరు కూడా కంకణం కట్టుకోవటం లేదు.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
1: నిజముగా మనం ప్రాక్టీస్ లో మనం హీరో కావాలి, ప్లాట్ఫామ్ స్పీచ్ లో కాదు.
0: Truly, we must become heroes in our practice and not on the platform.
1: కనుక మనం ఈనాడు సాయి సమస్తలయందు సర్వుల కూడాను ఒక సోదర సోదరీ మండలిగా మనం భావించుకుని సమాజంలో మనం అడుగంటి తగినటువంటి యొక్క రీతిలో మనం అభివృద్ధి గావించాలి.
0: Truly, today, in all the Sai organizations, we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: ప్రేమ స్వరూపులారా. మతము కాని కులము కాని తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
0: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
1: అందరి కూడా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: ఇట్స్ ద రిలీజియన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: It's the language of the heart.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: We should take these three as our base.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొరది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
1: Japa tapa yagna yagadu kratulainappudu tyagam chesi sevalo manam kaalu pettali.
0: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
1: Dhyanamu oka swartham.
0: Meditation is also self.
1: Oka japam oka swartham.
0: Japa is also self.
1: Saranimittamai taan aacharinchetvantidi.
0: These are things which he does for
1: his own good. Tanatoti manavulu aneka mandi badala padutunnappudu japa dhyanam aina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
1: Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly. ఈ ప్రేమతో కరుణతో మనము ఇతరులను పలకరించాలి.
0: విత్ లవ్ యూ షుడ్ స్పీక్ టు అదర్స్.
1: దయగల హృదయమే దైవ మందిరము అన్నారు.
0: A heart of compassion is the temple of God.
1: దయనే లేకపోతే ఇది దయ్యముల యొక్క నివాసమే.
0: If there is no compassion in the heart, devils reside in that heart.
1: కనుక దయతో ప్రేమతో మనము సమాజంలో అడుగుపెట్టి మనము సమాజ కార్యక్రమం యందు దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
1: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణ మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఇస్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నినోయింగ్, బట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: వి షుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ అవర్ ఫెయిత్ బై వర్డ్స్ బట్ ఓన్లీ బై ప్రాక్టీస్.
1: ఈనాడు విద్యారంగం లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైనటువంటి మార్గములు, వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
0: In the field of education today, there are many distorted and unacceptable paths.
1: ఈనాడు తలభారమైనటువంటి డిగ్రీలు మనం పట్టంగా తీసుకుంటున్నామే కానీ మనం తగినటువంటి రీతిగా దాన్ని అనుభవించటం లేదు.
0: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right
1: manner. Saraswati parnasala ayinatunte yokka vidyarangamulu anni ikkudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
0: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
1: Ee naadu ye vidya chadivinappudikini dhanarjana dhanarjana dhanarjana.
0: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
1: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థతృష్ట అధికార తృష్ట మితిమీరి పెరిగిపోతుంటాయి.
0: Today, quest after wealth and after power are becoming so much that they cannot be compared to
1: what. ఎల్లి మొదలు పల్లె వరకు కూడాను ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
0: These bad ambitions and thoughts are being promoted from
1: ధనము కావాల్సినది. అన్యాయ అక్రమ హత్యల చేత సంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
0: ఇఫ్ దట్ ఈస్ సో, వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
1: కనుక మనం న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతి రక్షిత.
0: సో హూ ఎవర్ ప్రొటెక్ట్స్ ధర్మ విల్ బి ఇన్ టర్న్ ప్రొటెక్టెడ్ బై ధర్మ. మనీ ఎర్న్డ్ అలాంగ్ ది రైట్ పాత్.
1: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైన మన కాలం గడవదు.
0: If one has no wealth, we cannot live in this world even for a minute.
1: కాని దానికి ఒక మితి ఉంటుండాలి.
0: But there should be a limit to that.
1: నశ్రేయో నియమం వినా, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
0: If there is no limitation for anything, it will always cause harm.
1: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాము.
0: We should earn money, but the earning should be along the right path, according to dharmic.
1: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమే మనం కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
0: If there is not such proper use, what is the
1: పూజకు దొంగలకిత్తురో దొరలకవును?
0: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
1: know. తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: దురాశలు మనకు దుఃఖానికే చేటు.
0: Bad ambitions will cause sorrow.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విద్యారంగంలో మనము సమాజంలో తగినటువంటి సేవను ఆర్జించి సమాజంలో సేవను మనము అందించే నిమిత్తమై ఈ విద్యను గడపాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: Prem Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
1: విద్యానగ బుక్ నాలెడ్జి కాదు.
0: Education does not consist of book knowledge.
1: రాయటము చదవటంతో మాత్రమే ఇది తీరిపోలేదు.
0: It doesn't end with reading and writing.
1: ఇది పరోక్ష జ్ఞానము.
0: This is only knowledge which is acquired.
1: ప్రత్యక్ష జ్ఞానము మనం అనుభవంలో మనం నిరూపించాలి.
0: We should get knowledge based on personal experience.
1: కనుకనే ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: This is because the students read day and night and fill their head with contents.
1: Examination hall lo pothunnaru empty head cheskoni vastunnaru.
0: They go into the examination hall and they empty their head and return with an empty head.
1: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
0: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
1: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వము.
0: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఇది సరైనటువంటి విద్య కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
1: హృదయానికి చేరిపోవాలి.
0: ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్
1: హృదయం. ఒక నెగిటివ్ గా తయారు కావాలి.
0: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగిటివ్.
1: ఈ నెగిటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
0: ఫ్రమ్ ది నెగిటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ యాస్ మెనీ
1: పిక్చర్స్. విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదే ఉంటుండాలి.
0: Today's education is like the Polaroid picture.
1: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలదు.
0: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
1: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
1: విద్య యొసగును వినయంబు.
0: Education gives you humility.
1: వినయమునను కలుగు పాత్రత.
0: From humility you deserve.
1: పాత్రత వలన ధనము.
0: Out of deservedness.
1: ధనము వలన ధర్మము.
0: From wealth you get
1: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
0: From dharma you become well in this world and in the spiritual world.
1: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
0: Maybe you will acquire all types of education and be
1: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
0: You can be a hero and fight a battle.
1: రాజ రాజయ్య పుట్టి రాజ్యమేలగవచ్చు.
0: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
1: హేమ గోదానములు ఇయ్యవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
1: జగత్నందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
0: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
1: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
0: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
1: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
0: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యూ కెన్ రీచ్ ది మూన్.
1: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
0: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్డ్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
1: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
0: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
1: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
0: This can be got by controlling our heart by sacred ideas.
1: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
0: At all times, whenever it is necessary, we should.
1: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
0: I have purchased a car in my name.
1: ఈ కారు నా పేరుతోనే ఉంది.
0: This car is in my name.
1: నేను డబ్బు ఇచ్చాను.
0: I have paid for it.
1: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
0: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
1: నా ఒక గుర్రం ఉంటుండాది.
0: I own a horse.
1: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో తోచి వేస్తుంది.
0: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్ ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్ దెన్ ది హార్స్ విల్ గో అస్ట్రే.
1: నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్ ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
1: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా డేంజర్.
0: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
1: ఈనాడు పిల్లలనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యక్తం చేసుకుంటున్నారు.
0: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
1: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
0: Students should not give any chance for excitement.
1: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంతా అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంతా కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
0: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will become.
1: దీనికంతా మూల కారణం పాలిటిక్స్.
0: The main reason for all this is politics.
1: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: Students should never enter this politics.
1: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
0: More than that, the teachers should not enter
1: politics. విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
0: A student will remain a student for 2 or 3 years.
1: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
0: A teacher is a student for all his life.
1: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
0: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
1: సత్య సాయి బాల వికాసం అధ్యాపకులారా, మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
0: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
1: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
0: We should give to the students education.
1: టీచర్స్ ఈనాడు ఎలాంటి వాళ్ళుగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీని లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
0: A teacher of today should be such that he would practice what he wants to preach.
1: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
0: An English lecturer comes into the class, reads the text and teaches.
1: Mathematics teacher వచ్చాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
0: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
1: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
0: Another teacher comes and uses his book.
1: ఈ టీచర్ల మాదిరిగా మనం తయారు కాకూడదు.
0: We should not become such teachers.
1: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
0: The kind of instructor should be like the physical instructors.
1: Atanu 1 2 3 chesi chupistadu.
0: He does what he wants the children to do. He shows them by practice.
1: Adhe reetigane ee naadu mana balavikasa upadhyayulanta kodanu chesi chupinchali, pillalku cheppi prayojanam ledu.
0: In the same manner, the balavikas teachers should set an example and show by practice and not by preaching.
1: మనము అనేక విధములుగా శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
0: On many occasions we say శాంతి శాంతి శాంతి 3 times.
1: ఈ మూడు పర్యాయములు ఎందుకు చెప్పాలి? రెండు పర్యాయములు చెప్పకూడదా, లేక నాలుగు పర్యాయములు చెప్పకూడదా?
0: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
1: దేహరీతిగా శాంతి, మానసిక రీతిగా శాంతి, ఆత్మరీతిగా శాంతి. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము. ఈ మూడింటి యందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
0: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
1: మనం శాంతి శాంతి అని చెప్తున్నాము, కానీ మన మాటల్లోనే శాంతి లేదు, రౌద్రాలుగా వస్తున్నాయి.
0: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
1: Ee shanti aneetundi padam entu shantanga cheppali, shanti shanti shanti hi, enta shantanga untuntadi atta cheppadam ledhu, shanti shanti shanti. Mana padamullone shanti ledhu, inka mana hrudaya shanti ee reethiga labhistundi.
0: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
1: Adhyapakulara, meeru nirantaram kudunu chirunavvulu chindunu dokkutundiga pillalaku bodhinchadaniki prayatninchali.
0: At all times teachers should have a smiling face and should teach the children.
1: Ni mukhamulo aanandamani kaani utsaahamani kaani vaatsalyamani kaani prema kaani mee mukhamulo uttipadali.
0: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
1: Kaani idi balavantam maarsnaanam adi castral face cheskon kurchokoddu.
0: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castral face.
1: Meer utsaaham enta nirupan chestaro pillalu endukodu aa reaction, resound, reflection meer andukuntaru.
0: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
1: Kanuka అధ్యాపకులు సద్గుణవంతులై సదాచారవంతులై సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
0: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్.
1: మీరందరి కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యం సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
0: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
1: Mana yokka sevalanni kudunu pattanallo jarigithe prayojanam ledu.
0: All our service, there is no use by confining it to the cities.
1: Mana pallalu ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakarinchatuga chuchukovali.
0: We should first promote these things in the village and thereafter come to the city.
1: కాన ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
0: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
1: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
0: Not only this, the parents also should take
1: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాడు చేరడానికి తల్లిదండ్రులే మూల కారణం.
0: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, the parents are responsible to a large extent.
1: కారణం ఏమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి శిక్షణ అందిస్తున్నారు.
0: The reason for this is the parents give limitless freedom to the children.
1: Freedom ఉండాలి. The end of wisdom is freedom. The end of culture is perfection. The end of knowledge is love. The end of education is character. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
0: There should be freedom. The end of wisdom is freedom. The end of education is character. If you forget these things, what is the use?
1: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
0: Occasionally, we should meet the parents, celebrate the parents' day, send for them and inquire from them how the children are faring and how are they conducting themselves.
1: Oka vaipuna adhyapakulu, maroka vaipunaatvanti tallidandrulu, ee reetiga varini chakkaga margaani teppisthe pillalu chedipovadaniki ee maatramu avakasam undadu.
0: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
1: Kanuka ee naadu tallidandrulu guruvulu iruvuru cheri pillalnu chakka cheyadaniki endukante tallidandrulaku kaamaputrudu upadhyayuniki premaputrudu.
0: Today the parents and teachers should come together and set right the children. The reason for this is the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
1: Kanuka ee naadu మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: It is not possible to bend a big branch of a tree.
1: Chinna mokkalane chakka cheyadaniki veelavutundi.
0: It is possible to set right a twig.
1: Kanuka ee pedda vanallo poi meeru praveshiste prayojanam ledu. Chinna pillalni tayar chestu raavali.
0: There is no use you are taking in hand the grown up and the older.
1: Bhavishyattukanta kuda ee balabalikile leaders leaders.
0: In the future it is these children who will become the leaders.
1: Kanuka ilanti pavitramainatvanti okka deenini tayar chesi tirigi పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ మేటి వస్తువునందున మేటి అగుచూ అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టు.
0: అణోరణీయాన్ మాతో మహీయా, ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుతూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్, వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ద వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్, హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అందే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వి ఫైండ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఫ్రాగ్రెన్స్ అండ్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హాస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్ ద
0: అడవులు ఉన్నవి,
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి,
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి,
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది,
1: సీ
0: నదులు ఉన్నవి,
1: రివర్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థముల యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi trainu, trainu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eye.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for? ఈ
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: Sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi yandu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి అందు ఉంటున్నది.
1: You may see it or not, water is present everywhere.
0: కనుక జలము సర్వమయము.
1: So water is all pervasive again.
0: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
1: Water has lost one attribute.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: What is it?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: Water has got four of the aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: దట్ మేక్స్ ద వాటర్ పాసిబుల్ టు మూవ్ టు
0: లైట్ అయిపోయింది.
1: సో ఇట్ బికమ్స్ లైట్.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: rasagandhadu levu dantlo.
1: It has no rasa, the taste, gandha, the fragrance.
0: Kanukane ee agni sarvatra vyapistu vachindi.
1: So fire is able to expand everywhere.
0: Ee agni prati manavuni endu kuda untundadi.
1: Fire is present in every man.
0: Jataragni ade agni.
1: Fire in man is called jataragni.
0: Jalamulandu kuda badabagni అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వాటర్ కాల్డ్ బడబా.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఎ ట్రీ.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: వెన్ టూ ట్రీస్ ఆర్ బ్రాట్ వెన్ డాష్ అగైన్స్
0: జడమైన
1: ద ఫైర్ ఎమనేట్స్.
0: రాయి ఉంటుండాలి, రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: ఫైర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎ స్టోన్.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: వెన్ యూ స్ట్రైక్ టూ ఆఫ్ ది స్టోన్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ ద ఫైర్ స్టార్ట్స్. కనుకనే
0: ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: సో ద థర్డ్ ఎలిమెంట్ ఫైర్ హ్యాస్ ఆల్.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: యాజ్ ఇట్ హ్యాస్ లాస్ట్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇట్స్ ఏబుల్ టు రైజ్ అప్.
0: ఇంకా మూడవది.
1: దెన్ ద థర్డ్ వన్.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There's no place where there's no air.
0: క్రొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థం యందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There's no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు, కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space you will notice is,
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: Is not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of.
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point out the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి. So
1: ether has got one quality of sound.
0: రూప రసగంధాదులు ఏమాత్రము లేదు.
1: It has lost three other attributes.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు నాలుగు లేదు.
1: It has no four of the qualities.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Since four are missing, you find the ether spreading everywhere.
0: ఐదవదైనటువంటిదే పరమాత్మ.
1: And that God has none of these attributes.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడాను లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్మను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో వచ్చి శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకు శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ యూ ఫైండ్ గాడ్ సింబలైజ్డ్ బై వే ఆఫ్ ద హెడ్ అండ్ ద ఫీట్ అండ్ హ్యాండ్.
0: ఆకాశమును కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: గాడ్ ఇస్ సటిలర్ దాన్ ది స్పేస్.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతములు ఎందుకు ఏకస్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్ ఫార్మ్ ఇన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కాన ప్రతి దానికి కూడా ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద స్పార్క్.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: వాటర్ ఇస్ ద స్పార్క్.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ఎయిర్.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: అండ్ ఎయిర్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ది
0: డివినిటీ. ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ద స్పేస్.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: అండ్ హెన్స్ ఏన్షియన్స్ వర్షిప్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విన్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజి ప్రతి దానికి ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వాంశము జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore, all of them are the spark.

0: దేవుడు
1: అండ్ విండ్
0: అగ్ని దేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరిని దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ ఇన్
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్ ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది క్రియేచర్స్.
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాతకు అనుకుని భూమాతను మొట్టమొట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth and so it was worshiped in earlier days.
0: కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నీవు కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదులుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నిన్ను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and resolve.
0: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకు ఈ రియాక్షన్ ఉంటుంది.
1: Man born in this nature has got these three, reaction, reflection, and resolve.
0: నీవు ఎక్కడైనా ఒక కొండ దగ్గరికి పోయి ఓ అనే కూతవై
1: you go near a mountain and start repeating
0: the sound ostundadi oh ani kootu ostundadi
1: there you find the resound as is the sound so is the resound
0: kalukune prati dani endukudunu paramatma tattvamu antarbhutanga untundadi
1: so the divine principle is latent in everyone
0: lokamulo
1: in this world
0: daivatvani gurtinchadam chala kashtam.
1: It's very difficult to recognize the divinity.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anyone to decide what is divine and what is not.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటాది.
1: Because of creator you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are is so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The fire is so powerful created by God.
0: భగవంతుడు సృష్టించినటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful created by God.
0: ఏందే ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: Bomb chesinatvanti vaadu ekkada unnado vaadi peru cheppina kuda evaru vinalu.
1: We do not know who discovered invented bomb.
0: Evaru bayapadaru.
1: No one is afraid of
0: kaani vaadu chesinatvanti bomb peru chepte bayam ostundi.
1: But the very mention of the name bomb will make you frightened.
0: Chesina padarthamunu chuste bayam estundi gaani chesina vaadunu chuste bayam kaadu.
1: In fact you are not afraid of the inventor of the bomb.
0: Adhe vidhamgane panchabhootamulu srushtinchinatundi paramatmanu chuste bhayam ledu.
1: You are not afraid of the creator who created
0: this. Panchabhootamulu srushtimbapadinatundi panchabhootamu chusinappudiki chaala bhayam estundi.
1: But you are afraid of the five elements, the creation.
0: Idi chitrambulu.
1: This is peculiar.
0: Trailokya pavitrambulu.
1: Sacred in all words.
0: Vallala vattambulu. Sanmitrambulu.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్
0: విష్ణుదేవు చారిత్రములు
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుందో అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ us.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: ఈ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ వెల్
0: అప్పుడు కూడా తగ్గదు.

0: cannot be lessened.
1: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
0: The burden remains as it is.
1: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
0: And when once you lessen your own burden, so
1: also
0: the burden. What is the heaviness?
1: కోరికలే నీ భారాలు.
0: The heaviness burden in you
1: ఈ కోరికలను నీవు తగ్గించుకుంటే నీవు భగవంతునికి చాలా లైట్ గా కనిపిస్తావు.
0: If there is stealing on desire, naturally you will be light.
1: కనుకనే less luggage, more comfort, make travel a pleasure.
0: భగవాన్ says, less luggage, more comfort, make travel a pleasure.
1: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Therefore, we have to reduce our burden, luggage.
1: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
0: And then it doesn't add to the burden.
1: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
0: As you have extra luggage, it adds to the heaviness of the
1: burden. అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
0: In fact, he is not carrying the burden.
1: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
0: God is subtlest.
1: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
0: And in fact, he will...
1: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
1: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
0: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీంగ్ ద బర్డన్.
1: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: Though the five elements are in him, it appears they are under the control of God.
1: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
0: The same thing is stated by Gopikas at one time.
1: నిను గను గున్న గలమా.
0: Can we know you?
1: Krishna, ninu ganu golne gallamma.
0: Krishna, can we know you?
1: Anuvu kante ati sutva roopudavu.
0: You are subtler than atom.
1: Ganamu kante ati gananeyudavu.
0: You are the biggest of the big.
1: Yenugudinalu laksha jeevamula anayambunannu nabayakunduvata.
0: You are always in the company of the 84 lakhs of people. Anureenu
1: kulakashtamu modalu akandaru pudavai velajirvata.
0: You are the magnificent
1: galama.
0: You are a magnificent form right from the atom to the largest. How is it possible to know?
1: Yavariki sadhyam kaadu.
0: It's impossible for anyone.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది.
0: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
1: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
0: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం, కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
0: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: భౌతిక స్వరూపము అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
1: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
0: హావ్ యూ go through almanac.
1: అందులో కొన్ని శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
0: There you find all the five elements.
1: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకని దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
0: పంచాంగ, the almanac has got five angas, panchaanga.
1: ఎక్కడ చూసినప్పటికి నీ పంచాంగములు ఉంటున్నాయి.
0: Everywhere you find this panchaanga, five.
1: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
1: మొట్టమొదటి ఆకాశములకు
0: ద ఫస్ట్ సౌండ్,
1: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా వినిపిస్తుంది?
0: దెన్ వేర్ డు యు హియర్ ద సౌండ్?
1: కేవలము చెవులతో వింటున్నాం.
0: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
1: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుంది?
0: హౌ డస్ ఇట్ కమ్?
1: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
0: నాట్ ఎనీ సిలీ సౌండ్స్. The primal sound, Omkar.
1: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
0: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
1: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
0: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
1: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
0: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకార మకార ఆ ఉ.
1: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
0: ఆ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
1: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
0: ప్లేన్ స్టార్ట్స్
1: కానీ క్రమక్రమేణ మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యూ ఫైండ్ listening to the sound.
1: Kalkane aum ee moodinti oka shabdamlo tarangame manavuni yokka swarupamu.
0: Omkara with all these three aum is the very personification present in the human body.
1: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
0: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
1: అది ఏ ఆకాశ స్వరూపము.
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
1: ఇంకా వాయువు.
0: దెన్ ది ఎయిర్.
1: ఈ వాయువు స్వరూపం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నేచర్? ద ఫార్మ్
1: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చడమే.
0: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: వాయువు లేని స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
1: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
0: యూ కెనాట్ live, continue to live without air.
1: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
0: What is that you should take?
1: So hum తీసుకోవలసింది సో, వదలవలసింది హమ్.
0: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్.
1: ఈ సో అనేటువంటి ఆక్సిజన్,
0: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
1: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్,
0: హమ్ రిప్రజెంట్స్
1: కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెట్టాలి.
0: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్,
1: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్,
1: చెడ్డని వదిలిపెట్టాలి.
0: గివ్ అప్ ద బ్యాడ్,
1: మంచిని స్వీకరించాలి.
0: అండ్ రిసీవ్ ద గుడ్.
1: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
0: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
1: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
0: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్.
1: చెడ్డదాన్ని విసర్జించు.
0: యూ షుడ్ గివ్ ఇట్ అప్.
1: మంచిని స్వీకరించు.
0: యాక్సెప్ట్ గుడ్.
1: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
0: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
1: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
0: Why these limbs are gifted? Only to
1: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to know the inner significance.
1: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
0: And though it is said, you are negligent.
1: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
0: What is to be given up is bad.
1: వృక్షాలు చూడండి, ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
0: You don't feel that they have life.
1: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుండాలి.
0: But trees supply oxygen to all.
1: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
0: And the trees receive carbon dioxide that we exhale.
1: తాను మంచిని ఇచ్చి చెడ్డని తాను స్వీకరిస్తుండాలి.
0: And trees give you good and accept bad.
1: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
0: And do you think the man is that much intelligent?
1: మానవుడై పుట్టి,
0: and we're born a human.
1: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ గుడ్.
1: కనుక
0: సో
1: ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ లైఫ్,
1: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ ఆల్
1: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
0: మ్యాన్ హైలీ పవర్ఫుల్,
1: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
0: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ అండ్ యాక్సెప్ట్ గుడ్.
1: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఎయిర్.
1: ఇంకా అగ్ని,
0: దెన్ ఫైర్.
1: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
0: ఫైర్ బర్న్స్ ఆల్.
1: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది.
0: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
0: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వలే.
1: దాని దగ్గర ఏ మాత్రం కూడా భేదం లేదు.
0: ఇట్ హాస్ నో డిస్క్రిప్షన్.
1: భేదరహితమైనటువంటిది అగ్ని.
0: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
1: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
1: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
0: We should take fire that represents wisdom.
1: మన యందు ఉన్నది బడబాగ్ని.
0: And that which is present.
1: చెడ్డాగ్ని ఉంటుండాలి.
0: We find the fire within.
1: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
0: And we are not knowing any lesson.
1: మానవ యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
0: Man has got all forms of knowledge.
1: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
0: All qualities are there.
1: కానీ ఆత్మ గుణం లేదు.
0: But he has no awareness.
1: ఆత్మ తత్వమే నిజమైనటువంటి బోధ.
0: The self knowledge is true teaching.
1: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
0: Self knowledge is very essential.
1: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
0: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
1: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
0: But you do not have self knowledge.
1: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
0: The knowledge of the self is taught by fire.
1: Sarvatra prakashimpa chesetmide agni.
0: It shines forth everywhere.
1: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
0: Lead us from darkness to light like the lamp.
1: Kanukune agni manaku tamasam dooram chestundadi.
0: So fire teaches the lesson to dispel.
1: Chettani bhasmam chestundadi.
0: And it burns.
1: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
0: అండ్ లార్డ్స్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
1: రామా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
0: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆమా.
1: రా ఆమా.
0: రా ఆమా.
1: రా
0: రా
1: అగ్ని.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
1: ఆ చంద్రుడు.
0: ఆ రిప్రజెంట్స్ మూన్.
1: మా సూర్యుడు.
0: మా రిప్రజెంట్ సన్.
1: రా ఆమా.
0: రా ఆమా.
1: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
0: What is that
1: sun? సర్వ ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
0: సన్ షెడ్స్ లైట్.
1: చీకటిని దూరం చేస్తున్నాడు.
0: డిస్పెల్స్ డార్క్నెస్.
1: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
0: సస్టైన్స్ ది లైఫ్.
1: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
0: అండ్ గివ్స్ యు లైఫ్ టు.
1: కనుక మా
0: మా.
1: ఇంకా చంద్రుడు
0: మూన్.
1: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ అమౌంట్.
1: మన బాధలను చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ డిఫికల్టీ.
1: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
0: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
1: కనుకనే ఇది రా ఆ.
0: సో రా
1: అనేటువంటిది
0: రా
1: అగ్ని.
0: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
1: ఈ అగ్నిగా ఉండినటువంటిది
0: దట్ ఫైర్
1: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
0: బర్న్స్ ది సెన్.
1: దుఃఖాన్ని భస్మం చేస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది, పుణ్యాన్ని చేకూరుస్తుంది. అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
0: సో burning all the sin, dispelling the darkness,
1: prakashanni andinchatamu,
0: shedding the light.
1: Kaduka ra amana,
0: three letters ra ama,
1: taapani challarustundi akaramu,
0: and here it pacifies all the emotions.
1: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvamu,
0: and the nature of the sun dispels
1: ra agnane prati paapani bhasmam chestundi.
0: Fire burns the
1: paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
0: డిస్పెలింగ్ ద డార్క్నెస్, దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
1: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
0: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
1: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
0: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
1: నాలుగవది,
0: నెక్స్ట్ ఫోర్త్ వన్,
1: జలము.
0: The water.
1: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
0: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
1: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
0: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
1: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
1: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
0: ఫుడ్
1: ఎవరున్నారు ఇక్కడ లోపల?
0: హూ ఇస్ దేర్?
1: ఏదో ప్రార్థన చేస్తున్నారే. అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారంటే లోపల నుంచి పోతుండాలి.
0: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
1: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
0: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర్ ఇన్ యూ.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
0: Understand that I am in the form of Vaishwana.
1: నీ ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
0: In fact, I am the cause for the digestion.
1: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
0: I give you the strength.
1: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
0: Understand the nature, the power of water in me.
1: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
0: Water helps you so
1: much. ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
0: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మిత్తులు కట్టిస్తుండాలి,
0: ఇటుకలు
1: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు.
0: Oh, you also the bricks there.
1: Chettanu penchutundadi.
0: Also tree.
1: Aharanni andistundadi.
0: Supplies food.
1: Vattanu pandistundadi. Sarva vidhamulaitundi oka shaktini manaku bodhistundadi.
0: And earth gives you all comforts and convenience.
1: Bhoomi ivvanatuvanti phalam okkati ledu. సర్వ ఫలములు కూడా నువ్వు భూమి అందిస్తున్నాడు.
0: అండ్ ఎర్త్ గివ్స్ యు ఆల్ గుడ్ థింగ్స్.
1: కానీ ఈనాడు
0: టుడే
1: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
0: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
1: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈస్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
1: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
0: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
1: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలున్నాయి.
0: అర్నింగ్ మెనీ మెనీ,
1: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
0: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
1: సులభంగా కూడా సంపాదించవచ్చు.
0: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
1: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
0: ఏ మ్యాడ్ క్యాప్ హాస్ గివెన్ ఎ బిగ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్.
1: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
0: This mad cap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
1: What
0: an easy way it is.
1: 1 rupee is
0: enough.
1: నీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
0: With 1 rupee, I will see there will be no mosquitoes.
1: అందరూ మునియాడు చేశారు. రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
0: Everybody started sending rupees.
1: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
0: This fellow could have lakhs of money.
1: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
0: Then he started giving reply. What is it?
1: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుపు చచ్చిపోతుంది అన్నాడు.
0: Wherever you find the mosquito, press it there, it will die.
1: ఇంత సులభం ఆ మార్గము?
0: ఇస్ దట్ సింపుల్?
1: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
0: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు ఎర్న్
1: మనీ. ఇన్ని మార్గాలు ఉండి కూడాను
0: విత్ ఆల్ ద టెక్నిక్స్
1: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
1: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
0: హిస్ కాండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
0: అండ్ ఫర్ గుడ్ కాండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
1: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
0: being virtuous you can accomplish.
1: గురులేని స్తుతుడు గురులేని విద్యయు ఏమి ప్రయోజనం?
0: The son without virtues and the knowledge which is not goal oriented. గురులేని
1: ఇది ఏమి ప్రయోజనం లైఫ్?
0: What is the fun of life without virtues?
1: కాబట్టి స్తుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: Son should be virtuous.
1: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉండాలి.
0: We should have good conduct.
1: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
0: And in fact good conduct is the true life.
1: గుణ రహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
0: Man has no good conduct today.
1: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
0: So he has neither peace nor bliss.
1: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
0: And he is distanced from them.
1: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
0: And in fact he's not enjoying.
1: ఎలా వస్తుంది?
0: How do you expect it?
1: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
0: And in fact every element is polluted.
1: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
0: For the pollution man's conduct behavior is responsible.
1: తిండి లోపల పొల్యూషన్.
0: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
1: త్రాగే నీటిలో పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్.
1: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
0: ఎయిర్ పొల్యూషన్.
1: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
0: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
0: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదు.
0: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
1: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
0: మ్యాన్ హ్యాస్
1: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
0: బ్యాడ్ బిహేవియర్
1: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
0: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
1: ఇలాంటివంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ దెమ్ హియర్.
1: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness compassion or
1: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
0: And therefore virtues have declined.
1: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గుని దగ్గర.
0: And are afraid of this wicked man.
1: వీని దగ్గర నేను పోవటమా నేను పోకూడదని.
0: That virtues are not ready to approach you.
1: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతున్నాయి.
0: The elements are afraid of man today.
1: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
0: Our conduct behavior is the main cause for pollution.
1: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: And five elements are in fact are pure.
1: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ దే ఆర్ పొల్యూటెడ్.
1: ఒక చిన్న చూడండి, చదువు కానీ డబ్బు కానీ ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
0: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వి కన్సిడర్ దెం గుడ్ ఆర్ బ్యాడ్.
1: చెడ్డవి దాంట్లో లేని లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
1: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
1: జలం ఉంటుండాలి.
0: హియర్ వాట్?
1: గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
1: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
0: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఎ బ్లాక్
1: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంటాయి.
0: ఇన్ యెల్లో బాటిల్
1: ఆ జలం
0: యెల్లో ఇన్ కలర్.
1: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
0: The Ganges water is neither red nor yellow or black.
1: అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: Ganges water is pure.
1: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
1: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
0: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
1: దీంట్లో దుర్గుణమైనటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
0: బికాస్ ది బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
1: బాడీ దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
1: వేసిన దోషం.
0: And the material there.
1: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
0: Bad feelings.
1: దురభ్యాసములు పోస్తున్నాము.
0: Bad habits.
1: దుష్టంగాన్ని చేరుతున్నాము.
0: Bad company.
1: దుశ్చర్యలు నడుస్తున్నాము.
0: Bad action.
1: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
0: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
1: కలియుగం చాలా సులభమైనటువంటిది.
0: It is so simple.
1: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిది.
0: It is very subtle.
1: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుంది.
0: Because of the effects of Kali, it has ended in conflict.
1: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
0: Man should have pure thoughts.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
0: మోడర్న్ స్టూడెంట్
1: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
0: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
1: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
0: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
1: ఇప్పుడు భజన ఎందుకు కోసం చేస్తున్నాం?
0: వై డు యూ డూ భజన?
1: చక్కగా విచారణ చేయండి.
0: ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
0: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
1: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుంది.
0: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
1: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్ట భావాలంతా భస్మం చేస్తుంది.
0: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
1: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయటం కోసమని భగవత్ భజన.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం ఎట్టి మంట వేస్తున్నామో
0: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
1: అట్టి పొగ వస్తుంది.
0: సో ఇస్ ద స్మోక్
1: ఎట్టి పొగ వస్తుందో
0: యాజ్ ఇస్ ద స్మోక్
1: అట్టి మేఘం కలుగుతుంది
0: సో ఈస్ ద క్లౌడ్
1: ఎట్టి మేఘమో
0: యాజ్ ఇస్ ద క్లౌడ్
1: అట్టి వర్షము
0: సో ఇస్ ద రెయిన్
1: ఎట్టి వర్షమో
0: యాజ్ ఇస్ ద రెయిన్
1: అట్టి పంట
0: సో ఇస్ ద క్రాప్
1: ఎట్టి పంటనో అట్టి వంట
0: యాజ్ ఇస్ ది క్రాప్ ది పంట
1: మంట మంచి మంటగా వేస్తాం
0: అండ్ ఇట్స్ ఎ గుడ్ ఫ్లేమ్
1: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది
0: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది
0: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సిక్వెన్స్
1: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి
0: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్
1: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము
0: నేచురల్లీ హావ్ టు ఈట్ బ్యాడ్
1: చెడ్డ వంటలు తినేటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి
0: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్
1: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము
0: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్
1: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు
0: ఇట్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్
1: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
0: వెన్ సన్ కన్వర్ట్స్
1: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది
0: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్
1: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది
0: యాజ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్ ద టేస్ట్ ఇస్
1: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు
0: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్
1: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది
0: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్
1: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు
0: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్
1: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది
0: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్
1: లవ్ ఈ ప్రేమ వర్షమే
0: ద రెయిన్ ఆఫ్ లవ్
1: గంగా జలంగా మారుతుండాలి
0: ఈస్ ద గ్యాంజెస్
1: కనుక మన దుర్భావం అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి
0: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ
1: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది
0: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
1: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది
0: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ దేర్ఫోర్ వాట్ యూ షుడ్ హ్యావ్ ద లవ్
1: ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్
0: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్
1: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది
0: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్
1: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది
0: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
1: కనుక
0: మన
1: ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి
0: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్
1: నిరంతరం కూడా దైవనామమే చింతిస్తుంటే
0: వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
1: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది
0: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్
1: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి
0: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్
1: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి
0: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్
1: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది
0: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ వస్తుంది మన దగ్గరికి రేడియో హియర్
1: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి
0: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్
1: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి
0: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్
1: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు
0: డెవలప్ గుడ్ సౌండ్ వేవ్స్
1: దాంతో మంచి గాలి వస్తుంది
0: ఎయిర్ యూ గెట్ గుడ్ ఎయిర్
1: మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం
0: అండ్ దెన్ ది గుడ్ ఎయిర్
1: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం
0: అండ్ యూఆర్ ఇన్హేలింగ్ దిస్
1: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది
0: అండ్ యాజ్ యూ ఇన్హేల్ గుడ్ ఎయిర్ ఇట్ జస్ట్ ఎంటర్టైన్స్ గుడ్ ఫేమస్
1: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి
0: లీడ్ ద లైఫ్ ఆఫ్ లవ్
1: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా
0: When you lead the life of love, the whole world gets it transformed into love.
1: దానికి నేనే మీకు సాక్షి.
0: భగవాన్
1: నాను ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాడు.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
1: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
0: నథింగ్ వాట్సోఎవర్.
1: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
0: At times it's cold.
1: కానీ అది కూడాను ప్రేమనే.
0: It's also love.
1: వర్షం కురుస్తుండాలి
0: ఇట్ రెయిన్
1: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి అది కూడా నీరే
0: దట్స్ ఆల్సో వాటర్
1: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే
0: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్
1: అది కూడా ఒక జలం వంటిదే
0: దట్స్ ఆల్సో వాటర్
1: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు
0: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్
1: నా అదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో
1: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి
0: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
1: పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి
0: యు బీ ఆఫ్ లవ్
1: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు
0: అండ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్
1: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు
0: డూ యువర్ డ్యూటీ
1: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో
0: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్
1: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించు
0: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ
1: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం
0: అండ్ వేద స్పీక్స్ విత్ ది ఒరిజినల్
1: డెరివేటివ్ అదే విద్య కూడాను
0: అండ్ దట్ ఈస్ విద్య
1: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది
0: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్
1: అది అనేక మంది మహర్షుల యొక్క
0: ఇట్ ఈస్ సెయింట్స్
1: ప్రబోధనల యొక్క చేష్టల చేతను
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్
1: ప్రచారం యొక్క చర్యల చేతను
0: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
1: ప్రవర్తన యొక్క మార్గము చేతను
0: ఆఫ్ దేర్ కాండక్ట్
1: ఇదంతా వేద రూపకంగా రూపొందింది
0: అండ్ ఇట్ హస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద
1: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది
0: వేద కన్ఫర్
1: వేదము ఏ మార్గం కూడా చెడ్డను బోధించలేదు
0: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్
1: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది
0: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్
1: కనుక వేద తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది
0: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్
1: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు పీచే గాలి లోపల
0: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్
1: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు
0: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్
1: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే
0: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్
1: కానీ చక్కెరగా కనిపించదు మనకు
0: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
1: ఈస్
0: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్
1: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు
0: అండ్ యూ ఫైండ్ గాడ్
1: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు
0: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్
1: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు
0: అండ్ హీ లుక్స్ సో స్వీట్
1: సర్వేంద్రియములకు కూడా తీయదనమే మనకు గోచరం
0: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్
1: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది
0: వెన్ వన్స్ వీ ఎంజాయ్ ది స్వీట్నెస్ వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్
1: తీపులో మనం కల్పనక్కర్లేదు
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ
1: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ
0: ఇన్ ఫ్యాక్ట్
1: తల్లిపాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి
0: ద చైల్డ్ హాస్ గాట్ ఎవ్రీ అథారిటీ
1: కానీ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుండదా
0: మదర్ ఇస్ నాట్ మిక్సింగ్ అప్ ఎనీ షుగర్
1: యొక్క నైజం
0: ఇట్స్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్
1: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
0: మదర్స్ మిల్క్
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిన తీసుకున్నట్టుగా
0: జస్ట్ ఎస్ ది హనీ బీ సచ్ ద
1: మనుషుల్లో ఉన్నటువంటి మనుషులే దీన్ని స్వీకరించాలి
0: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విత్ ఇన్ మ్యాన్
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా పిలిచిపెట్టడం లేదు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
1: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది
0: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సచ్ ద నెక్టర్
1: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారినందు ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి
0: జాయిన్ ద గుడ్ కంపెనీ రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి
0: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
1: Satsangani manam cherali.
0: Join the good company.
1: Teja duddhyana samsargam.
0: Give up, run away from the bad company.
1: Teja duddhyana samsargam.
0: Run away from the bad company.
1: Baja sadhu samagamam.
0: Join the good company.
1: Kuru punya mahoratram.
0: Day and day out, do good action.
1: Yappudu chusna nivu manchi chetsu avali.
0: Do good always.
1: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్
1: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం
0: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ
1: చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే
0: వీఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్
1: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు
0: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ వై
1: మంచిని తీసుకోండి
0: టేక్ గుడ్
1: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు
0: వై డోంట్ యూ రిసీవ్ దట్ విచ్ ఇస్ గివెన్
1: డబ్బు పెట్టి కూడా చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు
0: అండ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్
1: ఇది చాలా పొరపాటు
0: యూఆర్ మిస్టేక్
1: మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డని కొంటున్నారు
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీ నిండుకు ప్రేమనే ఉండాలి
0: అండ్ యూ షుడ్ బి ఆఫ్ లవ్
1: ప్రేమకు ఒక రూపం లేదు
0: లవ్ హ్యాస్ నో ఫామ్
1: ప్రేమ ఒకదాన్ని కోరదు
0: It doesn't desire.
1: దానికి వడ్డీకి ఇవ్వదు
0: అండ్ ఇట్ డజన్ గివ్
1: అప్పు ఇవ్వదు అప్పు పుచ్చుకోదు
0: అండ్ ఇట్ డజన్ గివ్ యూ లోన్
1: ప్రేమ ప్రేమనే
0: లవ్ ఇస్ లవ్
1: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి
0: అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ లవ్ ఓన్లీ బై లవ్
1: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి
0: బీయింగ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ కన్సిడర్ ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడిమెంట్
1: పంచభూతములు కూడా ప్రతి మానవుని ఎందు ఉంటున్నవి
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్
1: ఈ పంచభూతములు కూడా పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్రెట్
1: చెడ్డను ఎక్కడే గాని అందించదు
0: నథింగ్ బ్యాడ్ వాట్స్ ఎవర్
1: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు
0: బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బ్యాడ్
1: ఒకనొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు
0: Don't mistake that way. Even certain things have got to be said.
1: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
0: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
1: అప్పుడు విష్ణు నవ్వుతూ నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
0: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్ నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్
1: స్వామి నాకేం ఇల్లా వాకిలా భార్యా బిడ్డలా ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
0: నారద సెడ్ ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్యామిలీ, ఐ ప్రపంచమంతా
1: సంచరిస్తుంటాను.
0: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: సంచరిస్తున్నావా, మంచిది.
0: ఓ యు నో అబౌట్ ఫైన్.
1: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
0: హావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
1: స్వామి, మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
0: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్ యువర్
1: క్రియేషన్. ఒక్కడి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
0: And Vishnu said, I have created.
1: నా సృష్టిలో ఏమైనా చెడ్డని నీవు చూచొచ్చావా?
0: హావ్ యూ నోటీస్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
1: నారదు యోచించాడు.
0: నారద థాట్ ఓవర్.
1: స్వామి,
0: స్వామి
1: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
0: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
1: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
0: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
0: నారద సెడ్ yes, there is one that is
1: bad.
0: What is it?
1: మలము అన్నాడు.
0: He said fecal matter. నారద సెడ్ ఫీకల్ మ్యాటర్.
1: దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ నియర్ ఎక్స్క్రీటా.
1: పొట్టలోనే పెట్టుకుని పోషిస్తుంటాం మేము.
0: అండ్ ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ ది స్టమక్, నో డౌట్.
1: కానీ చూస్తున్నా సహించలేము.
0: ద మూమెంట్ యూ వాచ్ వెల్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్.
1: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
0: ఐ హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీటా.
1: అది చెడ్డదే కాదు.
0: ఇట్స్ నాట్ బ్యాడ్ ఎనీవే.
1: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
0: హి సెడ్ యూ గో అండ్ ఆస్క్ టుమారో.
1: తిరిగి ఏంటన్నాడు, దగ్గర పోను స్వామి అన్నాడు.
0: నారద సెడ్ ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్.
1: ఓ, నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోమని.
0: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
1: సరే, ఇంక ఇష్టం ఆజ్ఞ, ఏం చేసేది, వెళ్ళాడు.
0: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
1: దగ్గర పోతూ పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద, నీవు దూరం ఉండి ఉండింది.
0: వెన్ హీ వాజ్ అప్రోచింగ్ ఫీసెస్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
1: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండు,
0: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
1: ఏం చెప్తున్నది?
0: And what is it?
1: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
0: Why not?
1: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
0: I'm so sacred.
1: నిన్నటి దినము,
0: yesterday,
1: మంచి వంటగా ఉన్నాను.
0: I was
1: మంచి పాలగా ఉన్నాను.
0: I was a very good
1: మంచి పాయసంగా ఉన్నాను.
0: I was a rice pudding.
1: ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
0: I was from the curd.
1: పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
0: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
1: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చినా నా గతి ఈ గతి.
0: The moment I joined your company, this is my plight.
1: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో? మీరు దగ్గర రావద్దండి.
0: ఇఫ్ ఐఎమ్ టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ?
1: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుండదు, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
0: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
1: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
0: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
1: ఒకానొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
0: And a father has got only son.
1: ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం.
0: And he was bitten by a
1: scorpion. నా తేలు కుట్టింది, తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: The son started crying because the scorpion bite.
1: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
0: And the father ran to the doctor. ఏకైక
1: పుత్రుడు, అమితమైన ప్రేమ.
0: Oh, he has got intense love.
1: కొడుకు యొక్క కంటిదారా చూడకూడదు.
0: Well, he cannot bear the pain.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
0: He went to the doctor.
1: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
0: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
1: నాయన, ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
0: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పిన్ హస్ బిటన్.
1: తెచ్చాడు పాపం.
0: ఫాదర్ బ్రాట్ ది.
1: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది?
0: యాస్ వేర్.
1: ఆ మూల అన్నాడు, మూల పోయి తిక్కాడు.
0: And they said in that corner I was bitten with scorpion. There he applied.
1: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
0: This is the way how
1: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు, కానీ నొప్పిపోలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
1: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
0: దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
1: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
0: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
1: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
0: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
1: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
0: యు బ్లేమ్ అదర్స్.
1: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
0: నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: ఇతరులో ఎట్టి దోషము లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యు.
1: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
0: యు వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
1: నీ బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
0: యూ సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్, యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
1: ఈ పంచభూతములు ఎందుకు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
0: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
1: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
0: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
1: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై ది
1: ఫైవ్ రూపరసగంధాదులు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
0: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
1: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే,
1: సరైన భావంతో మనం అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
1: ఫీలింగ్, మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
0: అండ్ దెన్ యుల్ నెవర్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
0: everything lies in you, the mistake is in you.
1: Padartha dosha evi levu,
0: nothing wrong with the material.
1: Anni manchive,
0: all are good for the
1: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
0: Because of bad feelings within you, you consider everything bad.
1: Kanuka manalo manchi bhavani abhivruddhi parchukondi.
0: Develop good feelings.
1: దైవ భావాన్ని మీరు చింతించండి.
0: ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: దైవ నామాన్ని స్మరించండి.
0: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంత దూరం చేస్తుంది.
0: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
0: నెవర్ అండర్టేక్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
1: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
0: డోంట్ బ్లేమ్.
1: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
0: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
1: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్ లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
0: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్, ఇట్ విల్ గెట్ ఇంటు సమ్వన్ ఎల్స్.
1: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
0: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
1: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
0: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
1: Manam kuda nu chedda chedda padavulu upayoga pettakoddu.
0: And we too should not act in a bad way.
1: Chedda chedda choopulanta manam choodakoddu.
0: We should not have bad looks.
1: Chedda choopulu choochi em prayojanam?
0: Why bad looks?
1: Keechakudu chedda choopu choochadu.
0: Keechaka had bad looks.
1: Bhimunto tala pagalagottukunnadu.
0: And ultimately died at the hands of Bhima.
1: Chedda matalanta vinindi.
0: And all bad was heard.
1: దశరథ మహారాజు ప్రేమ భార్య,
0: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ,
1: కైక,
0: కైక
1: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
0: అండ్ హీ పేడ్ హీడ్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
1: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి,
0: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
1: ఈనాడు సమాజంలో ఎవరైనా కానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు?
0: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
1: కైక పేరే ఎవరు వచ్చింది?
0: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
1: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాబట్టి.
0: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
1: కనుకని కైక మంచిది కాదు.
0: సో కైక ఇస్ నాట్ గుడ్.
1: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
0: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
1: చెడ్డ శ్రవణం
0: అండ్ బ్యాడ్ లిసనింగ్.
1: మంచి శ్రవణం చెయ్యాలి.
0: ఆల్వేస్
1: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
1: ధర్మమూర్తులైన పాండవులు
0: ఆల్ బ్యాడ్ వర్డ్స్
1: చేయటం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ రైచ్యూస్నెస్.
1: కట్టగడపటికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపకి వంశమే నాశనం చేస్తారు.
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన,
1: చెడ్డ మాటలు వినకూడదు.
0: నెవర్ లిసన్ టు బ్యాడ్.
1: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
0: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
1: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
0: సంబడి మే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్.
1: అది నీ మనసు చాలా కష్టం వేస్తుంది.
0: యు ఫీల్ సో హర్ట్.
1: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడ మనసు కూడా నీకు కష్టపెట్టాలి.
0: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యు దెన్ అగైన్ రిపీట్ షేర్?
1: మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
0: ఇఫ్ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్,
1: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
0: అండ్ యు రిపోర్ట్ ది మ్యాటర్ యువర్ పేరెంట్స్,
1: చాలా బాధపడతారు.
0: దే టు ఫీల్ సాడ్.
1: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
0: అండ్ యువర్ రెస్పాన్సిబుల్.
1: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు.
0: అండ్ ఇఫ్ యు హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
1: ఎవరికీ చెప్పకూడదు.
0: ఎనీబడీ
1: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేసి
0: ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ నో దాట్.
1: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
0: యాక్సిడెంటల్ యూ మే లిసన్.
1: విన్నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
0: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: నీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
0: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
1: కనుక చెడ్డ మాటలు వినకుండా, చెడ్డ మాటలు చేయకుండా, చెడ్డ పనులు చేయకుండా, చెడ్డ చూపు మనం పవిత్రమైన భావాలు.
0: డోంట్ హావ్ బ్యాడ్ లుక్స్, డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ హావ్ బ్యాడ్
1: థాట్స్. స్వామిని చూడని కనులేలరా.
0: What for? Eyes, if you cannot see God.
1: కన్నులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్?
1: సందులు గొందులు చూచుటక.
0: ఇస్ ఇట్ ఓన్లీ టు సీ ద
1: కైలాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
0: Eyes are gifted to see the beauty of God.
1: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
0: No, not staring at people.
1: ఇవ్వలేదు మన కన్నులు.
0: No, not for that purpose.
1: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
0: ఐస్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
1: ఈ విధంగా పంచభూతములు కూడాను,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
1: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
0: వి ఆర్ బోర్న్ ఇన్
1: దిస్ ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
0: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడా భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్, వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
0: సర్టెన్లీ యు రిటైన్ డివినిటీ.
1: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: భావాలే చెడ్డది.
0: our feelings are bad in
1: fact. ఎక్కడుంది చెడ్డది.
0: There's nothing bad in creation.
1: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు కానీ నారదుడు చూచింది కూడా తప్పు.
0: And in fact, the Narada's observation to
1: Vishnu చెప్పింది చెడ్డ అనేటువంటిది లోకంలో లేదు.
0: There's nothing bad in this world.
1: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
0: If the bad matter is not excreted,
1: ప్రపంచంలో ప్రతిదాని భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
0: So even that is done for your own good.
1: ఎందుకప్పుడు చెడ్డనే పెరలేదు.
0: There's nothing whatsoever bad.
1: కాబట్టి అన్నింటినీ మంచిగా తీసుకోండి.
0: Consider everything
1: good. నీకేదైనా బాధ కలిగింది, this is good for me, good for me, good for me అనుకో.
0: Even if you suffer, consider that it is good for you.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
0: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
0: టేక్ దెమ్ బ్లిస్.
1: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
0: And there's no one can.
1: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
0: And there's no one that who can
1: యోగి మరొకటి లేడు.
0: And your greatest of all.
1: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
0: And that state you should attain.
1: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
0: You should have one of sacrifice.
1: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
0: And you should have sacred heart.
1: ఈ విధంగా పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
0: you should investigate the five elements.
1: పంచభూతములు నాయందు కూడా ఉంటున్నాయి.
0: They are within me.
1: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: And I should make proper use
1: of them. నా విశ్వాస సాగాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
0: As I breathe, I should sing his glory.
1: అని భగవత్ నామాన్ని చింతించు.
0: So one should sing the glory of God.
1: భజన బినా సుఖ

0: You have mastered the art of worshipping a stone idol, and in the process win the praise and acclaim of people all around. Such forms of worship would no doubt secure for you the praise and acclaim of the people. But rather, you do not undertake that form of worship which would bring for you the praise and acclaim of Shiva. Embodiment of love.
1: Karma paryavasanamu jnanam.
0: The result of karma is jnana.
1: Jnanamunaku aadharam karma.
0: So also the support and base for jnana is karma.
1: Rendinti samanvaya swarupame seva.
0: The coming together of these two results in seva.
1: Karma vana chitta siddhi prapti.
0: Through the medium of karma, you secure purity of heart.
1: Chitta siddhi dvara jnanam labhinchudi.
0: And as a result of purity of heart would come to you jnana or supreme knowledge.
1: Jnanam yata anandam prapinchudi.
0: As a result thereof, you secure supreme bliss.
1: Anandami manava jeevitam yokka gamyam.
0: And this bliss is the primary goal of every man.
1: Kanuka manchi manasuto manchi manchi karmanu acharinchatam manavuni yokka kartavyam.
0: So it is the duty of man that endowed with a noble mind, he undertakes activities worthy of doing.
1: తాను చేసిన కర్మకు తాను అనుభవించగలననే ఆశించటము ఇది కేవలము ఒక విధమైన అహంకారం యొక్క జీవితం.
0: ఇట్స్ ఎ ష్యూర్ సైన్ ఆఫ్ వన్స్ ఈగో దట్ వన్ వుడ్ ఫీల్ లైక్ డిరైవింగ్ ద బెనిఫిట్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: తన వలన ఈ కార్యము సాధించగలిగిన అనేటువంటి ఒక భావము ఇది అమాయకత్వం.
0: అండ్ ఇట్స్ ఇన్నోసెంట్ ప్రాబ్లమ్ టు ఫీల్ దట్ హీ అలోన్ హస్ బీన్ ఏబుల్ టు డూ ఎ పర్సనల్ టాస్క్.
1: ఇట్టి ఆసక్తియే బంధముగా ఏర్పడుతుంది.
0: Such a notion leads to bondage.
1: Chitta suddhi ki, atma buddhi ki, asakti adutavutundi.
0: Either for purity of heart or for getting the supreme illumination, it is its intense attachment which is the cause.
1: Kevalam karmalu acharinchatam na kartavyamani bhavinchi.
0: To be believing that it's my duty to undertake a personal task or activity.
1: Acharanaloni ahankaramu.
0: And through this medium, ego.
1: అనుభవంలోని ఆసక్తిని
0: అండ్ త్రూ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఐడియా ఆఫ్ అటాచ్మెంట్
1: చెడ్డి చేసేటువంటి కర్మలే త్యాగం యొక్క యోగముగా మారుతుంది.
0: ఇఫ్ దీస్ ఆర్ డిస్కార్డెడ్ దట్ అలోన్ కుడ్ టర్న్ అవుట్ ఇన్ టు ఎ యోగా. దిస్ త్యాగ విల్ బికమ్ యోగా.
1: ప్రపంచమునందు ప్రతి భోగ పదార్థములన్నీ కూడాను ఒక్కరి నిమిత్తమై ప్రాప్తించినటువంటి కావు.
0: ఇన్ ద వరల్డ్ అరౌండ్ ఆల్ ది మీడియా దట్ గివ్ యూ కంఫర్ట్ అండ్ జాయ్ ఆర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ సింగిల్ ఇండివిజువల్.
1: అందరికీ దీని ఎందు అధికారం ఉన్నది.
0: ఈచ్ వన్ హ్యాస్ అ రైట్ టు దెమ్.
1: ఎవరి భాగమును వారు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఈచ్ వన్ షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ హిస్ షేర్ ఆఫ్ ఇట్.
1: వర్షము కురుస్తుంది.
0: ఇట్స్ రెయిన్.
1: నదులు ప్రవహిస్తాయి.
0: ద రివర్స్ ఆఫ్ ఫ్లోయింగ్.
1: పంటలు పండుతాయి.
0: అండ్ ద క్రాప్స్ ఆర్ బ్లూమింగ్.
1: సూర్యచంద్రాలు ప్రకాశిస్తారు.
0: ద సన్ అండ్ ద మూన్ ఆర్ షైనింగ్.
1: ఇవన్నీ కూడా ఎవరు ఒక్కరి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు కావు.
0: ఆల్ దీస్ ఆర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: పాస్తవమైనటువంటి యొక్క భోగములు ప్రతి వ్యక్తి కూడా అధికారం ఉంటుందనే సత్యాన్ని గుర్తించాలి.
0: వన్ టు రియలైజ్ ద ట్రూత్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు డిరైవ్ ద మాక్సిమం బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ అరౌండ్.
1: అంటే కాక ఇది నాది ఇది నీది అనేటువంటి సంక్షిప్త భావాలను తెలుసుకొని ప్రయత్నించాలి. సేవాదళం సభ్యులు
0: ద సేవాదళ మెంబర్స్ షుడ్ ట్రై టు రిమూవ్ ద డిస్టింక్షన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ప్లంజ్ ఇన్ టు దేర్ యాక్టివిటీస్.
1: సంకుచితమైనటువంటి యొక్క వాంఛనను ధ్యేయించి
0: దే షుడ్ డిస్కార్డ్ నారో ఐడియాస్.
1: లభించిన దానితో తృప్తి ఉంది.
0: అండ్ వాట్ ఎవర్ దే గెట్ దే షుడ్ బి కంటెంట్ విత్.
1: కృతజ్ఞతతో సహజీవులను ఆదుకోవటమే నిజమైనటువంటి ఆరాధన అని విశ్వసించాలి.
0: అండ్ కమింగ్ టు ద రెస్క్యూ ఆఫ్ అదర్స్ త్రూ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ ఇండీడ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. దట్ షుడ్ బి ద రియలైజేషన్ దట్ యు షుడ్ హావ్.
1: కేవలం సమైక్యత మాత్రమే కాక
0: నాట్ జస్ట్ ద కేస్ ఆఫ్ యూనిటీ.
1: సంఘసేవ చేయుటకే సమర్థతను కూడాను సాధించటమే నిజమైన వ్యక్తిత్వాన్ని కూడాను గుర్తించాలి.
0: యూ షుడ్ ఆల్సో రియలైజ్ దట్ ఇట్స్ గివెన్ టు యూ టు అండర్స్టాండ్ ద ఎఫికసీ ఆఫ్ సర్వీస్ టు కమ్యూనిటీ అరౌండ్ యూ.
1: మానవ జీవితంలో తాను ఎట్టి సుఖశాంతులను ఆశించునో అట్టి సుఖశాంతులే సోదర మానవులకు లక్ష్యం కావాలనేటువంటి ఒక విశాల భావంతో జీవించాలి.
0: The Sevadal members should lead their lives in such a way that whatever comfort and joy they wish to experience, they should know that the others around them also would like to get the
1: benefit.
0: In the life that is us, that is ours, there are any number of difficulties to be
1: overcome.
0: We should not bow down to these difficulties.
1: We
0: should face up to them.
1: తమ సేవకు ఎట్టి అభ్యంతరము కానివ్వకుండా
0: దే షుడ్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ సేవర్
1: సమాజము ఎట్టి రీతిగా కూడా అసహ్యపడకుండా
0: యూ షుడ్ నాట్ గెట్ వెక్స్డ్ అప్ విత్ ద సొసైటీ
1: అహంకారములకు తోటివ్వక
0: దే షుడ్ బి నో రూమ్ ఫర్ ఈగో
1: ఆడంబరములకు స్థానం ఇవ్వక
0: దే షుడ్ బి నో రూమ్ ఫర్ ఎగ్జిబిషన్
1: వినయ విజేతలతో సేవ అర్చించటకు
0: Prompted by obedience and humility, you must undertake your seva.
1: Sevadala sabhyulu samsiddhamai undali.
0: The Sevadala members should be ready that.
1: ఇట్టి కఠినమైనటువంటి యొక్క సమస్యలను ఎదుర్కోవటమే మానవులకు ప్రధానమైనటువంటి యొక్క ధైర్య సాహసములు అందించేటువంటి యొక్క సూత్రం అని భావించాలి.
0: ఇట్ ఈస్ దిస్ కరేజ్, ఇట్ ఈస్ దిస్ కన్విక్షన్ ఆఫ్ పర్పస్ దట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద ఆబ్స్టికల్ ఇన్ ద పాత్ ఆఫ్ యువర్ సేవ.
1: పంటను పొందబోయేటువంటి రైతు,
0: వన్ హూ వాంట్స్ టు రీచ్ ద హార్వెస్ట్,
1: పొలంలోని కల్పనలు తీసి
0: షుడ్ ట్రై అండ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్.
1: పంటను పెంపొందించినప్పుడే
0: అండ్ ఓన్లీ వెన్ హీ డస్ సంథింగ్ టు గ్రో హిస్ క్రాప్
1: ఫలమును అధికంగా తాను పొందగలడు.
0: హీ కెన్ ఆల్సో సెక్యూర్ ద బెనిఫిట్ ఇన్ ప్రమోషన్ టు దట్.
1: అదే విధముగానే
0: ఇన్ ద సేమ్ మానర్
1: మానవ యొక్క హృదయ క్షేత్రమునందు
0: ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్ హార్ట్
1: దుర్గుణములు
0: ద ఈవిల్ ట్రీ
1: దురాలోచనలు
0: బ్యాడ్ థాట్స్
1: దుర్భావములు
0: బ్యాడ్ ఐడియాస్
1: ఇత్యాది సముద్రమైనటువంటి యొక్క కలుపులు తీయడానికి ప్రయత్నించాలి.
0: వన్ షుడ్ ట్రై టు రిమూవ్ సచ్ గ్రోత్ అన్డిజైరబుల్ గ్రోత్.
1: తదుపరి
0: ఓన్లీ దెన్
1: ప్రేమ
0: లవ్
1: సహన
0: ఓబెడం
1: సానుభూతి
0: సింపతి
1: త్యాగము ఔదార్యము
0: చారిటీ
1: ఇత్యాది సద్గుణములను పోషించినప్పుడే మానవుల యొక్క జీవితము సౌఖ్య శాంతములతో వదిలడానికి వీలవుతుంది.
0: వెన్ యూ ఫాదర్ ఇన్ సస్టైన్ సచ్ నోబుల్ ట్రీట్ కెన్ యూ సిక్ యువర్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: నిజముగా మానవత్వం యొక్క ఘనతను గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైనటువంటి మానవ యొక్క జీవితము.
0: దట్ లైఫ్ ఇస్ ఎ ట్రూ లైఫ్ వెరీన్ యూ కెన్ రియలైజ్ వాట్ గివెన్ టు యూ ఇన్ దిస్ లైఫ్.
1: మానవత్వం అనగా కేవలం ఒక విధమైనటువంటి సబ్జెక్ట్ మాత్రమే కాదు.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ మియర్ సబ్జెక్ట్.
1: ఇది కేవలము మానవత్వమే సర్వత్రను తమ యొక్క జీవితం నందు ప్రకటింపజేయడానికి తగిన కృషి చేయాలి.
0: వన్ షుడ్ ట్రై టు షో అప్ టు ఎవ్రీబడి అరౌండ్ వాట్ ది ఎసెన్స్ ద క్వింటెసెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్ ఇస్
1: నైతిక
0: ఎథికల్
1: భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయ
0: పొలిటికల్
1: వైజ్ఞానిక రంగములందు కూడాను మానవత్వం అనేటువంటి దాన్ని మనం ప్రకటించినప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం పొందినటువంటి వారం అవుతాం.
0: అండ్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఓన్లీ వెన్ యూ కెన్ షో అప్ టు ది ఫోర్ ద క్వింటెసెన్స్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ కెన్ యూ రియలీ సే దట్ యు హావ్ ఎంజాయ్డ్ యువర్ ఎగ్జిస్టెన్స్.
1: మానవత్వం కేవలం ఒక విద్యారంగమునందు మాత్రమే ప్రకటించవలసినటువంటిది కాదు.
0: దిస్ హ్యూమన్నెస్ ఇన్ యూ ఇస్ నాట్ టు బి షోన్ అప్ జస్ట్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఫీల్డ్.
1: విషయం ఒక విద్యాలయం.
0: ద యూనివర్స్ ఈజ్ వెరీలీ
1: ప్రతి మానవత్వంలో కూడా చాలా తనలో కూడా మనం ఆర్జించవలసినటువంటి విజ్ఞానం ఎంతయో ఉంటుందని.
0: ఈజ్ అ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ బికాస్ ఎట్ ఎవ్రీ స్పాట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ దేర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫర్ యూ.
1: మానవుడు చేసేటువంటి ఘనకార్యం ఎంత మాత్రమే నిశ్చిత ఉన్నదని భావించరాదు.
0: యూ షుడ్ నాట్ ఫీల్ దేర్ ఇస్ అ యూనిక్నెస్ ఇన్ మ్యాన్స్ అచీవ్మెంట్.
1: కార్యం యొక్క ప్రమాణం ప్రధానం కాదు.
0: It is not what you have achieved that's important.
1: ఆచరించేటువంటి హృదయం విశాలత ప్రధానం.
0: It is the broadness of your heart that has gone into making you do this.
1: విశాలహృదయులై
0: being God minded,
1: వివేక మనస్కులై
0: and having this idea of discipline and in humility and obedience,
1: మానవుని యొక్క కర్తవ్యం యందు పాల్గొనటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: And trying to share the difficulties of those around you, that's your primary task.
1: సమైక్యత కంటే పవిత్రం చాలా ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ప్యూరిటీ అండ్ సేకర్నెస్ దట్ ఇంపార్టెంట్.
1: పవిత్రం అంటే
0: అండ్ మోర్ దాన్ సేకర్నెస్
1: ప్రేమ ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ బిగర్.
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమ
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: కనుకనే ఇట్టి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను అభివృద్ధి గావించుకున్నప్పుడే విశ్వవంతై కూడా ఒక గృహంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దిస్ లవ్ స్ప్రౌటింగ్ ఫ్రమ్ విదిన్, then the universe can become a mansion.
1: సత్యతాయ సమస్తలయందు జాతి మత కుల వర్గ వయస్సులు ఏమాత్రం కూడా పాటించరాదు.
0: In the society organizations there is no room for distinctions based on religion, caste, race, creed and so on.
1: అందరూ ఒక తల్లి బిడ్డలే.
0: All are children of one God.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే దివ్యత్వం మనలో ప్రకాశిస్తుంది.
0: When you have this oneness of purpose, this divinity will certainly illuminate itself.
1: ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను తాను తమ యొక్క స్వాతంత్రాన్ని కోసమే పాపులాడుతుంటాడు.
0: Today every individual wants to get his own freedom.
1: స్వాతంత్రం అంటే ఏమిటి?
0: What is this freedom?
1: స్వేచ్ఛగా తిరగటము.
0: Is it going around
1: freely? సంచరించడము.
0: Or trying to go around without bhavam?
1: తనకు తోచినట్టుగా ప్రవర్తించడము.
0: Or doing as one pleases?
1: ఇది కాదు స్వాతంత్రం.
0: This is not freedom.
1: సత్యమైన మార్గములు
0: treading the path of truth,
1: పవిత్రమైన హృదయముతో
0: with a sacred pure
1: heart సంచరించేటువంటి యొక్క జీవితం అనే స్వాతంత్ర జీవితం అని భావించవచ్చు.
0: లీడింగ్ ఎ లైఫ్ దట్ ఈస్ ఇన్ ది ట్రూ ఫ్రీడమ్.
1: పవిత్రము సత్యము లేనటువంటి యొక్క జీవితము స్వాతంత్రం అనిపించుకోలేదు.
0: ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ట్రూత్ ఈస్ నాట్ ట్రూ లైఫ్.
1: కంటి చూసేటువంటి యొక్క దృశ్యము మాత్రమే సత్యమని భావించరాదు.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ యు సీ ఈస్ ద ట్రూత్ ప్రాపర్.
1: ఇది కేవలం ఇంద్రియమైనటువంటి యొక్క చలనమైనటువంటి.
0: దిస్ ఇస్ ప్యూర్లీ మానిఫెస్టేషన్ ఆఫ్ వాట్ ద సెన్స్ ఆర్గన్ హస్ డన్.
1: కంటికి అడుగు భాగం నుంచి కూడా మనం జగత్తును చూడడానికి ప్రయత్నించాలి.
0: ఫ్రమ్ డీప్ విత్ఇన్ ద ఐ యు షుడ్ ట్రై టు సీ ద వరల్డ్.
1: అది ఏ హృదయం.
0: దట్ ఈస్ ద హార్ట్.
1: ఈ హృదయం ద్వారా మనం అన్నింటినీ ఆస్వాదించడానికి ప్రయత్నించాలి.
0: త్రూ ద మీడియం ఆఫ్ ద హార్ట్ ట్రై టు
1: స్వీకరించినటువంటి యొక్క సుఖ దుఃఖములు మానవుడికి ఒక బంధకృతమై వర్తిస్తుంది.
0: నౌ వాట్ యు ట్రై టు సెక్యూర్ త్రూ ద మీడియం ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ విల్ లీడ్ యు టు బౌండేజ్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము మనం పవిత్రముగా ఉంచుకునే నిమిత్తమే ఈ సేవా కార్యక్రమంలో మనం ప్రవేశించామనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ యు మే ఫుల్లీ లివ్ అప్ టు ద డివినిటీ విత్ ఇన్ యూ, యూ షుడ్ అండర్టేక్ దిస్ సేవా యాక్టివిటీ.
1: లోకములో సర్వులు కూడా సేవకులే.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ పీపుల్ ఆర్ సేవ.
1: యజమాని సేవకుడు అనుకుంటారు.
0: ద మాస్టర్ అండ్ ద సర్వెంట్.
1: శ్రీమంతుడు దరిద్రుడు అని భావిస్తుంటారు.
0: And the wealthy person we feel is a poor one.
1: శిష్యులని విశ్వసిస్తుంటారు.
0: Then you say there is this guru and that is the pupil.
1: ఈ విధముగా కూడాను తారతమ్యము పాటించుకునేటనే ఒక విధమైనటువంటి అహంకారం కూడాను అభివృద్ధి పరచుకుంటూ జరుగుతుంది.
0: By making a distinction that you are only furthering your sense of ego.
1: అధికారికి సేవకుడు కేవలము ఒక వినయ విధేయతను ప్రకటిస్తుంటాడు.
0: In front of an official, the one who subordinate to him exhibits obedience.
1: Aithe adhikari evaru sevakudu evarani praapta drishtilo undi maatrame manam ninnayinchukogalugutunname kaani yadarthamainatundi yokka aatma drishtilo manam chusinappudu indulo iduguru kodu sevakulane satyanni gurtinchadaniki veelavutundi.
0: In a worldly sense you are saying that is a master and he is a servant, but if you look at it from a deeper angle then you would know that both are sevaks proper.
1: యజమానుడు లేకపోతే సేవకుడు లేడు.
0: Without the master there is no servant.
1: సేవకుడు లేకుండా యజమానుడే లేడు.
0: And without the servant there is no master also.
1: ఒకదాని ఒక స్థానమును అభివృద్ధి పరచుకోవటమే ఇది నిజమైన కనీస సంబంధం యొక్క బాంధవ్యం.
0: It is only when you try to understand these two in a proper light, you are trying to bring the gulf between the two.
1: ఈ సన్నిహిత బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటమే నిజమైన యొక్క సేవకత్వం.
0: అండ్ ఫాస్టరింగ్ దిస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇన్ బ్రిడ్జింగ్ ద గల్ఫ్, దట్ ఇస్ ద ట్రూ హాల్మార్క్ ఆఫ్
1: సేవకులకు. యజమానుడు సేవకుడు.
0: For the servant, the master is the servant.
1: యజమానుడు సర్వెంట్ సేవకుడు.
0: And for the master, the servant is very little.
1: ఇద్దరు కూడా సేవకులే కానీ అధికారులు కాదు, మాస్టర్ కాదు.
0: So all said and done, both are servants and they are not official.
1: కనుక ఈ తారతమ్యమును మనం త్యజించి సర్వులు ఎందుకు సేవకాభావమునందు మనం దృష్టిని అమర్చి తద్వారా మన యొక్క హృదయం విశాలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నములకు మనం ప్రాకులాడాలి.
0: We should thus bring down the differences between the master and the servant. And then from that point of view, try to broaden our vision and outlook.
1: Advaitamu, ekam yokka lakshanam.
0: This idea of Advaita, non-dualism, is a body characteristic.
1: Dvaitamu, atma yokka nirnayamu.
0: Dualism in turn is related to the atma.
1: Kanuka, dehastha bhavanu tejinchinappude పరమాత్మ తత్వం అనేటువంటిది ప్రకటిస్తుంది.
0: సో వన్స్ యూ డిస్కార్డ్ ద బాడీ దెన్ దే యూ హ్యావ్ ద డివినిటీ ఫ్రమ్ యూ విత్ఇన్ యూ.
1: కనుక పరమాత్మ తత్వాన్ని మనం ప్రకటించడానికి కానీ లేక ప్రకాశింప చేసుకోవడానికి కానీ విచార భావం ఉండినటువంటి వ్యక్తి మొట్టమొదట దేహం యొక్క భావమును తెలియజేయడానికి ప్రయత్నించాలి.
0: సో వన్ హూ వాంట్స్ టు సెక్యూర్ ద ఇల్యూమినేషన్ ఆఫ్ ద ఆత్మ షుడ్ ఎట్ ద ఫస్ట్ స్టెప్ ట్రై టు డిస్కార్డ్ ది బాడీలీ నోషన్.
1: అనగా అభిమానము
0: మీనింగ్
1: మమకారము
0: అటాచ్మెంట్
1: అహంకార తత్వము
0: and the idea of being
1: superior. The
0: sense of ego, these should be put aside.
1: సేవకులకు ప్రధానమైనటువంటి ఒక గుర్తులు ఇవి.
0: These are the true traits of a true సేవక.
1: సేవ వలన మనకు ఏర్పడేటువంటి ఒక ఘనత ఇంకా అంతే అని చెప్పడం వీలు కాదు.
0: It is not possible to describe the glory that may be
1: yours. చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: True సేవ, you get purity of heart.
1: మనోబలం చేకూరుతుంది.
0: Get strength of the mind.
1: స్వార్థము పారిపోతుంది.
0: Your selfishness grows.
1: ఉదారమైన స్వభావం ఏర్పడుతుంది.
0: And you become broad-minded in
1: life. సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంగా నిరూపిస్తుంది.
0: And then you build this togetherness of all beings.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాన్ని మనం అనుభవించినప్పుడే నిజమైన మానవత్వం అనేటువంటి దాన్ని మనం ప్రకటించినటువంటి వారం కాగలం.
0: When we can secure this golden principle for all them, then we are really showing up for what the human life is.
1: ప్రేమ స్వరూపులారా, సంకుష్టమైనటువంటి దృక్పథాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: Try to put aside the narrow and the petty.
1: విచారమైనటువంటి భావాన్ని మనం వీలుగా అభివృద్ధి పరచుకోవాలి.
0: Try to cultivate those broad, broad outlook.
1: దేశ కాల పాత్ర యొక్క భేదము నియమాత్వం కూడా మనం పాటించకూడదు.
0: Don't be bound by ideas of time, place and circumstance.
1: దేశ కాల పరిమితులకు అతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: Try to get hold of that divinity which transcends these limits. అతి
1: భావంతో మనం ఆచరించినటువంటి సేవలే మానవ సేవ, మాధవ సేవగా మారగలదు.
0: Whatever you do with such a notion, really then becomes service to man. ప్రతి
1: వ్యక్తిలో నీవు నరుడుగా నీవు భావించరాదు, నారాయణుడుగా విశ్వసించాలి.
0: Every being, don't regard him as a man. Regarding as God himself.
1: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: Every individual is God. Realize that truth.
1: కనుక ఇదియే నిజమైనటువంటి ఆరాధనగా మనం విశ్వసించాలి.
0: This is the true form of worship. Realize that.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములను మనం అభివృద్ధి పరచుకోవటమే ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించాలి.
0: These are the traits that you must cultivate. That indeed is your sadhana.
1: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సేవా సంస్థలు ఉంటున్నవి.
0: In the world, there are any number of seva organizations.
1: కానీ ఈ సేవ అనేటువంటి యొక్క ఈ చిన్న పదములో ఉండేటువంటి యొక్క ఘనతను మనం ముఖ్యంగా మనం విచారించాలి.
0: We should try and understand the uniqueness and significance of this world seva.
1: జగత్తులో మనకు కావలసినటువంటి సమస్త పదార్థములు కూడా ఈ సేవ యందే మనకు లభిస్తుంది.
0: Whatever you want to take care of in the world, you could get so through this medium of seva.
1: ఈ వ్యక్తిత్వం నుంచి కూడా సమస్త లోకం మనం ప్రవేశించాలి.
0: And from one, you become go on to the many.
1: కనుకనే ఈ అహంతత్వం నుంచి సోహత్వానికి మనం ప్రారంభంగా మనం ప్రవేశించినప్పుడే నిజమైనటువంటి యొక్క ఘనతను మనకు గుర్తించినటువంటి వారం అవుతాం.
0: When you go on from this aham, one, yours to this soham, the divine, that is true seva.
1: మన హృదయం నుండి సర్వస్వము ఏమిటి ఉంటుందని.
0: In this heart of yours, there is everything that is to be found.
1: ఇందులో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము అభివృద్ధి గావించుకొని కేవలం ప్రకటించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Try to further the divinity contained within the heart and try to foster it and sustain it.
1: మన హృదయం నుండి ఉండేటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి విశాల భావాన్ని మనము ప్రకటించడానికి సేవలో మనం ప్రవేశించాలి.
0: అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ పర్పస్ విత్ ఇన్ యువర్ హార్ట్, ట్రై టు లెట్ ఇట్ మానిఫెస్ట్ ఇన్ యువర్ సర్వీస్ యాక్టివిటీ.
1: హృదయం అనే క్షేత్రమందు కలది ఒక కల్పతరు.
0: ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈస్ దిస్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
1: దాని చుట్టూ వనస్పతుల కల్పకల్ప పెరిగి ఉంటుంది.
0: అండ్ అరౌండ్ దిస్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇస్ ఇస్ అండర్డెసైరబుల్ గ్రోత్ ఫ్యాక్టర్.
1: కలుపు తీసి శుభ్రపరచ కల్పతరు కాలబడు.
0: యు ట్రై టు రిమూవ్ ఆల్ దిస్ అండర్డెసైరబుల్ గ్రోత్, యూ విల్ సీ దిస్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
1: అది ఏ సుభేచ్ఛలు అన్ని అసలు దివ్య కామధేను అని.
0: దట్ ఈస్ ద సెలెస్టియల్ కావ్, దట్ ఈస్ ద వన్ విచ్ విల్ విత్డ్రా యూ ఆల్ దట్ యూ వాంట్ టు గెట్.
1: దివ్యమైనటువంటి కల్పవృక్షం మన హృదయం నందు అభివృద్ధి పరచుకోవడానికి తగిన కృషి చేయటమే నిజమైనటువంటి సేవ.
0: అండ్ ట్రైంగ్ టు విజువలైజ్ దిస్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ విత్ ఇన్ యువర్ హార్ట్, దట్ ఈస్ యువర్ సేవ.
1: ఏదో ఒక వ్యక్తికి మనం సేవ చేస్తున్నామనేటువంటి భావంతో మనం సేవను ఆచరించరాదు.
0: వి షుడ్ నాట్ డూ సేవ మియర్లీ ఫీలింగ్ దట్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ అదర్స్.
1: తనకు తాను చేసుకున్నటువంటి యొక్క క్రియలుగా తాను భావించాలి.
0: ట్రై అండ్ బిలీవ్ దట్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది దైవ సేవగా విశ్వసించాలి.
0: ట్రై టు రిగార్డ్ యాజ్ వర్షిప్ ఆఫ్ గాడ్. సో ఈ
1: వ్యక్తిత్వాన్ని మనం దూరం చేయాలి.
0: ట్రై టు రిమూవ్ యువర్ ఇండివిజువల్
1: సమస్యలో ప్రవేశించాలి.
0: ట్రై టు మూవ్ ఆన్ టు ద మెనీ.
1: ఇది నిజమైనటువంటి సాధన యొక్క గమ్యం.
0: దిస్ ఈస్ ద ట్రూ డెస్టినేషన్ ఆఫ్ సాధన.
1: ఇందులో ఉండేటువంటి ఆనందం మరి ఎందులో కూడా మనకు లభ్యం కాదు.
0: ద ఆనందం దట్ యు గెట్ ఇన్ దిస్ మీడియం యూ కాంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రతి మానవుడు కూడా ఆనందం ఆనందం ఆనందం ఆనందాన్ని అపేక్షిస్తున్నాడు.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఆస్పైర్స్ కంటిన్యూస్లీ ఫర్ ఆనంద ఆబ్లెస్.
1: ఆనందం బయట ప్రపంచంలో మనకు కానరాదు.
0: దిస్ ఆనంద కెనాట్ బి క్రియేట్ ఇన్ ద వరల్డ్.
1: ఆనందమే తన రూపమై ఉంటున్నాడు.
0: హిస్ ఫామ్ వెరీ ఈజ్ ఆనంద.
1: తన తత్వాన్ని తాను గుర్తించినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి అర్హుడవుతాడు.
0: ఇఫ్ యూ కెన్ రియలైజ్ హిస్ ఓన్ నేచర్, హీ కెన్ సెక్యూర్ హిస్ ఆనంద.
1: తన తత్వమును కేవలం దేహాత్మభావంతో ఎందు అభివృద్ధి పరచుకున్న నిజత్వం ఏమాత్రం కూడా మాత్రం గుర్తించడానికి వీలు కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ నేచర్ త్రూ యువర్ ఓన్ బాడీ, దెన్ యూ కెనాట్ డూ ఇట్ ఫ్రమ్ యువర్ ఇండివిజువల్ సైడ్.
1: నిజమైన ఆనందము తానే అయి ఉన్నాడు.
0: బికాస్ హీ వెరీలీ ఈజ్ ఆనంద.
1: ఈ ఆనందమే మానవుడు.
0: దిస్ ఆనంద ఇస్ ద హ్యూమన్ బీయింగ్.
1: ఈ ఆనందమే దైవత్వము.
0: దిస్ ఆనంద ఇస్ గాడ్.
1: కనుక ఈ ఆనందం అపేక్షించి ఆశించి దీన్ని అందుకోవాలి యొక్క మానవుడు
0: మనం పాల్గొనాలి. So one who wants to secure this ananda, make it for himself, he should first of all get into seva.
1: Chitta siddhi deya karmaha. Ee karma dwara mana chitta siddhi yerpadutunnadane vichasanni manam avarinchi parichukovali.
0: Because it is through this medium of karma that you are trying to purify your heart, and that is this medium of seva.
1: Manam cheyyatundi seva yendu ee vidhamainatundi oka abhimanamu kodunu undadu.
0: Your individual side
1: nijamaina anandamu thane ayi undadu.
0: Because he verily is ananda.
1: Ee anandame manavudu.
0: This ananda is the human being.
1: Ee anandame daivattam.
0: This ananda is God.

0: మనం చేసేటువంటి సేవలు ఎందు ఏ విధమైనటువంటి యొక్క అభిమానం కూడా ఉండరాదు.
1: సింది సేవా దీనికి
0: అందరూ ప్రపంచమంతా కొన్ని ఒక పరమాత్మని కుటుంబంగా మనం
1: విశ్వసించారు.
0: ఐకమత్యం మనం కోల్పోవడం చేతనే దేశములు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ యూ హావ్ ఫర్గాటెన్ దిస్ యూనిక్నెస్ అండ్ దిస్ యూనిటీ వీఆర్ గివింగ్ వే టు హేట్రెడ్.
0: కనుక ఇలాంటి ఐకమత్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా సమాజ సేవలందు మనం తగినటువంటి యొక్క శక్తిని చేకూర్చుకునేటువంటి యొక్క దివ్యంగా కూడా మనం మార్చుకోవాలి.
1: సో ఇన్ అడిషన్ టు డూయింగ్ దిస్ సేవ అండ్ దాట్ ఇన్ టర్న్ షుడ్ బి గోరెడ్ బై దిస్ ఫీలింగ్ ఆఫ్ దిస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ అస్ అండ్ దెన్ ప్లంజ్ ఇన్ టు ది సర్వీస్ యాక్ట్.
0: ఐకమత్యమే లేకుండా జీవితమే ఏమాత్రం కూడా రాణించదు.
1: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ యూ కెనాట్ రియలైజ్ వాట్ దిస్ లైఫ్ ఇస్ అబౌట్.
0: ఎవరి భావములు వారు అంతరిస్తుపోవటం చేతనే మానవత్వము కేవలం భిన్నత్వంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఈచ్ వన్ వాంట్స్ టు గో హిస్ ఓన్ వే యూ ఫైండ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆల్ అరౌండ్.
0: ఇది సత్యసాయి సమస్యలు ఎందు మనం అనుభవించవలసినటువంటిది కానీ అనుకోవలసినటువంటిది కానీ కాదు.
1: This is not what should be the hallmark in of us.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి, దర్శించాలి.
1: Of any worker in this Sathai organization, try to see the unity in this other diversity around you. Try to have this conviction.
0: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం దర్శించలేకపోవడం చేతనే భిన్నత్వంగా రూపమంది దేశము అభివృద్ధి అవుతుండాలి.
1: Because you are not able to see this unity in the diversity, there is this differentiation. That in turn brings in hatred.
0: ఎక్కడ యూనిటీ లేకుండా ఉండదో అక్కడ నేను ఎనిమిటీ ప్రవేశిస్తుండాలి.
1: Where there is no unity, there is room for enmity.
0: జగత్తులో ఎక్కడ చూసినప్పటికీ ఒక విధమైనటువంటి ఒక కేరిక గాని ప్రేమ గాని కనిపించటం లేదు.
1: ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ యూ డోంట్ కమ్ అక్రాస్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ ఆర్ దిస్ స్ట్రీమ్ ఆఫ్
0: యూనిటీ. కేవలం కుటుంబమైనటువంటి యొక్క జీవితంగా కూడా రూపొందుతూ ఉండాలి.
1: అండ్ ద లైఫ్ ఆల్సో బికమ్ రాదర్ సూపర్ఫిషియల్.
0: మానవుడనగా కేవలము ఒక ఆకారం నందు మాత్రమే నిరూపించడం కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ బి గేజ్ బై వాట్ హీ లుక్స్ లైక్.
0: ఒక నమ్మకం కలిగినటువంటి ఒకనొక జీవి అని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ ట్రై టు రిగార్డ్ ఎన్ ఇండివిడ్యువల్ యాజ్ వన్ ఇన్ హూమ్ యు కెన్ హావ్ ట్రస్ట్.
0: ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రతి విషయంలో కూడా నమ్మకాన్ని బలపరుచుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ హౌస్ ఇన్ ఎవ్రీ బీయింగ్ దే షుడ్
0: నమ్మకమే మన జీవితము.
1: దిస్ సెన్స్ ఆఫ్ బిలీఫ్
0: నన్ను జీవించు అన్నారు.
1: దిస్ ఇస్ వెరీ లైఫ్ ఇట్ ఇస్ ట్రస్ట్.
0: నమ్మకమే లేకుండా జీవితమే లేదు.
1: హ్యావ్ ట్రస్ట్ అండ్ దెన్ యూ లివ్. వితౌట్ ట్రస్ట్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కానీ నమ్మరాని విషయములను మనం నమ్ముతున్నామే కానీ నమ్మతగినటువంటి విషయాలను నమ్మటం లేదు.
1: బట్ వీ డోంట్ గో బై వాట్ వీ షుడ్ గో బై అండ్ వీ ట్రై టు గెట్ క్యారీడ్ అవే బై
0: తనను తాను నమ్మాలి.
1: వీ షుడ్ ట్రై టు హ్యావ్ బిలీఫ్ ఇన్ అస్.
0: తను తాను అన్ని విధములుగా కూడా తీర్చిదిద్దుకోవాలి.
1: వన్స్ యూ ట్రై రెక్టిఫై వన్ వన్ సౌండ్
0: తన తత్వాన్ని తాను గుర్తించాలి.
1: వన్స్ యూ ట్రై టు అండర్స్టాండ్ వన్
0: గుర్తించిన తత్వాన్ని వర్తించాలి.
1: అండ్ వన్స్ యూ రియలైజ్ ఇట్ ట్రై టు ఎక్స్పీరియన్స్
0: మానవత్వం సార్థకత నుండి
1: ఓన్లీ దెన్ కెన్ యూ అండర్స్టాండ్ వాట్ దిస్ లైఫ్ ఆఫ్ యువర్స్ ఇస్. ఇది
0: అంతర్లోకులారా
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
0: సేవ
1: ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్
0: అనుభవం ప్రధానమైనటువంటి
1: సేవ ఈజ్ ప్రైమరీ
0: శ్రవణం
1: హియరింగ్
0: కీర్తనం
1: సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
0: విష్ణుస్మరణం విష్ణు పాద సేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదనం అనేటువంటి యొక్క మార్గం ఎందుకూడదు. సేవ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ద నైన్ ఫార్మ్స్ ఆఫ్ భక్తి లేక్ డౌన్ దిస్ సేవ కమ్ యాజ్ ద అపమోస్ట్ వన్.
0: సేవలు చేసేటువంటి విధానమును
1: ద వే యూ మస్ట్ డూ
0: సేవలో పాల్గొనవలసినటువంటి యొక్క బాధ్యతను
1: the responsibility of taking up this seva
0: sevaku tagineetundi oka arhatanu
1: and trying to secure the right
0: endinga manam abhruthi pettukovali anetundi vishayanni ee moodu dinamallo manam spashtanga gurtinchadaniki prayatninchali.
1: How we would go about doing these is what you are going to understand the next 3 days. Try to understand clearly.
0: ఇప్పుడు చేయించినటువంటి సేవలకి మనం తృప్తి ఉండరాదు.
1: వి షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ వి హావ్ అచీవ్డ్ సో ఫార్.
0: ఇంకా విధిగా మన యొక్క సేవలను అభివృద్ధి పరచుకొని
1: try to do more regularly. Try to compare
0: the దేశం యొక్క సత్కీర్తిని
1: this glory of this country
0: prachin rishul sampadinchinatundi oka bhavishyattunu
1: and all that has been given to us as a legacy of an ancient rishi
0: manu dakshinadaniki prayatninchali.
1: Try to visualize that now.
0: Appude manu bharatiyulamani antichukovadaniki avasaramavuta.
1: Only then do we get the right to be called bharatiya.
0: Karma bhumi tyaga bhumi yoga bhumi anukunte mana bharat desamanu yoga munduga maatchadaniki manam prayatnincharadu.
1: This motherland of ours, this land of sacrifice, this land of yoga should not be
0: ఆశించినటువంటి భోగములు కూడా త్యాగంగా రూపొందేటువంటి మార్గం మనం అవలంబించాలి.
1: ఇంటి ల్యాండ్ ఆఫ్ హోగ ఆఫ్ కంఫర్ట్ అండ్ లగ్జరీ ఈవెన్ దాట్ యూ వాంట్ టు గెట్ ఫర్ కంఫర్ట్ దట్
0: యోగములు విషయమైనటువంటి యొక్క యోగములు కాదు.
1: దట్ ఇస్ బీ త్రూ ద మీడియం ఆఫ్ యోగ
0: అండ్ త్యాగమే నిజమైన యోగము.
1: త్యాగ ఇస్ వెరీలీ ట్రూ యోగ.
0: భోగమే మనకు తగినటువంటి రోగము
1: అండ్ దిస్ భోగ ఇస్ వెరీలీ యువర్ డిజీజ్.
0: కనుక ఇంటి లోకములకు పాల్గొనక త్యాగమునందు యోగాన్ని అనుభవించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: డోంట్ సకమ్ టు దిస్ డిజీజ్ అండ్ ట్రై టు సెక్యూర్ ద యోగ త్రూ ద మీడియం ఆఫ్ త్యాగ.
0: ఇది త్యాగ యోగముల యొక్క

0: సమలను కానీ ఐదర్ దిస్ త్యాగ సాక్రిఫైస్ ఆర్ యోగ మనం ఆచరించవలసినటువంటి యొక్క కర్తవ్యములు కానీ ఆర్ వాట్ వీ హ్యావ్ టు బి డూయింగ్ ఈ మూడు జన్మల్లో గుర్తించుకొని ప్రవర్తన రూపంలో మనం ప్రపంచానికి అందించడానికి ప్రయత్నించాలని నన్ను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: అండ్ దట్ ఇన్ టర్న్ we shall show in our actions to the world outside. I am hoping that you will be able to achieve it, and I am blessing you that you may achieve this, and I am bringing this discourse to a close.

0: కన్నా, సంపంగిలత కన్నా, జున్ను గడ్డ కన్నా, వెన్న కన్నా, నమలి కన్ను కన్నా, నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు. సాయి, నీ ప్రేమ ఎంతో సున్నితంబు.
1: డియరెస్ట్ లార్డ్ సాయి, యువర్ లవ్ ఇస్ స్వీటర్ దెన్ హనీ, సాఫ్టర్ దెన్ బటర్, డీపర్ దెన్ ద డీపెస్ట్ ఓషన్స్, మోర్ ప్రెషియస్ దెన్ ప్రైస్లెస్ పర్ల్స్.
2: బట్ బ్రదర్ ఆదిత్య, డోంట్ యూ థింక్ స్వీటర్ దెన్ ఆల్ దిస్ ఇస్ ద దివ్య కథ ఆఫ్ అ చార్మింగ్ లార్డ్ సాయి?
0: Yes, that is indeed a feast to our heart, our soul, our entire being.
1: So brothers, here we go. The Sai Katha begins. Long, long ago, when the Kali Yuga dawned on earth, when Mother Prithvi was in distress, Rishi Bharadwaj and the other rishis

0: Sairam, you were listening to a drama entitled Sai, the Compassionate Mother, presented by the Sai Youth from Haryana and Chandigarh on 8th August 2017.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 18th discourse on Gita Bhagavan delivered on 23rd August 1984. In this discourse, Bhagavan enlightens us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
3: Yogastaha Kuru Karmani. Atma Sthiti Yandu నిలకడ కలిగి కర్మనాచరించు అర్జున.
4: అర్జున, యు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ అండ్ డూ యువర్ డ్యూటీస్.
3: స్వస్వరూప స్మృతి కలిగి ఎవడు కర్మనాచరించును అట్టి కర్మలు అమోఘమైనటువంటి.
4: హూఎవర్ పర్ఫార్మ్స్ వర్క్ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ his own real identity, the works would be very great.
3: Atti karmalu bandharahitamainatuntivi.
4: Such works are free from bondage.
3: Itti karmalanu acharinchutaku indriya nigrahamu atyavasaramu.
4: To perform such acts, control of sense organs is precondition and essential.
3: ఇట్టి నిగ్రహములను అనుభవించి ఆనందించినటువంటి వాడే స్థిత ప్రజ్ఞుడు.
4: ద వన్ హూ ఎంజాయ్స్ సచ్ పర్ఫెక్ట్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్ హీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ స్థిత ప్రజ్ఞ.
3: శీతోష్ణములను,
4: హీట్ అండ్ కోల్డ్,
3: సుఖ దుఃఖములను,
4: జాయ్ అండ్ సారో,
3: మానాభిమానములను,
4: ఆనర్ అండ్ డిజానర్,
3: లాభ నష్టములను,
4: ప్రాఫిట్ ఆర్ లాస్,
3: సమత్వముగా భావించి
4: కన్సిడరింగ్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్,
3: తమ యొక్క స్వస్వరూపానుసంధానములో తాను నిమగ్నుడు కావటమే స్థితప్రజ్ఞుని యొక్క స్వభావం.
4: ఎస్టాబ్లిషింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ ది రియలిటీ దట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
3: సమత్వం యోగ ఉచ్యతి. ఇట్టి సమత్వమును భావించటమే స్థితప్రజ్ఞ యొక్క స్వభావము.
4: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ స్థితప్రజ్ఞ టు ట్రీట్ ఎవ్రీథింగ్ ఈక్వలీ.
3: మొట్టమొదట ఇంద్రియముల యొక్క గుణములను, స్వభావములను గుర్తించిన ఇట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు సరి అయినటువంటి సులభ మార్గం ఏర్పడుతుంది.
4: Once a person recognizes the nature and the type of the sense organs, he would be able to easily follow the path to sthita prajnatva.
3: Dehatma bhavam undinanta varaku kudanu manavunaku itti sthiti dullabhamu.
4: So long as a man has body consciousness, it is impossible to attain that state.
3: Neevu dehi kani దేహము కాదు.
4: యు ఆర్ ద ఇండ్వెలర్ దేహి అండ్ నాట్ దేహం ద బాడీ.
3: నీవు ధరించినట్టు వాడు కాని ధరింపబడేటువంటి వస్త్రము కాదు.
4: యు ఆర్ ద వన్ హూ వేర్స్ ద క్లోత్ బట్ నాట్ ది క్లోత్ ఇట్ సెల్ఫ్.
3: నీవు నివసించువాడు కాని నీవు గృహము కాదు.
4: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ ద హౌస్.
3: నీవు క్షేత్రజ్ఞుడే ఆయనను క్షేత్రముగా భావిస్తున్నావు.
4: యు ఆర్ క్షేత్రజ్ఞ హింసెల్ఫ్ బట్ యు బై మిస్టేక్ యు ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సిమిలర్ టు క్షేత్ర.
3: నశ్వరమైనటువంటి యొక్క పదార్థ భోగములన్నీ కూడాను నశ్వరతత్వమునే పొందుతాయి.
4: ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ఇంపర్మనెన్స్.
3: అనిత్యమైనటువంటి భోగములన్నీ కూడాను అశాంతిని చేకూరుస్తాయి.
4: థింగ్స్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్ కెన్ గివ్ యూ ఓన్లీ సారో.
3: చంచలముతో కూడినటువంటి యొక్క ఫలితములు చంచలంగానే ఉంటాయి.
4: ఫికల్ థింగ్స్ విల్ లీడ్ యూ టు ఫికల్ మైండెడ్నెస్ అలోన్.
3: కనుక నీవు స్థిరచిత్తుడవై ఆత్మ స్మృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
4: దేర్ఫోర్ బీ స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
3: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు ఏమాత్రము కూడాను విచారించరాదు, చెల్లించరాదు.
4: యు వుడ్ నాట్ థింక్ వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యు.
3: జనన మరణములు దేహమునకే కాని నీకు కాదు, నీవు దేహము కాదు.
4: బర్త్ అండ్ డెత్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ద బాడీ, దే డు నాట్ రెఫర్ టు యు. యు ఆర్ నాట్ బాడీ.
3: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
4: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
3: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
4: యు డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
3: తాను చావక పుట్టక చంపబడక.
4: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై, నెవర్ నార్ డు యు కిల్ ఎనీవన్.
3: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
4: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
3: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగు.
4: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
3: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
4: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్ వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్?
3: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
4: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
3: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
4: ఫైర్ హ్యాస్ దిస్ బర్నింగ్ నేచర్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ టు ఇట్.
3: మంచుకు చల్లదనము సహజము.
4: కూల్నెస్ ఈజ్ ఇన్సిడెంటల్ నేచర్ ఆఫ్ ఐస్ ఇట్సెల్ఫ్.
3: అదే విధముగానే పుట్టిన ప్రతి వస్తువునకు గిట్టుట సహజము.
4: ఇన్ ది సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బోర్న్ మస్ట్ డై. దిస్ ఇస్ నేచురల్.
3: వచ్చిన ప్రతి ఒక్క వస్తువునకు పోవుట దీనికి సహజము.
4: ఎనీథింగ్ విచ్ హస్ కమ్ హ్యాస్ టు గో, దిస్ ఇస్ నేచురల్ టు ఇట్.
3: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందుకూడను అట్టి స్వతంత్రం ఉంటుండాలి.
4: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్, ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
3: వచ్చుటలో తనకు ఎంత భావమున్నదో పోవుట ఎందుకూడను అట్టి భావమే ఉంటున్నది.
4: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్, ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ది సేమ్ థింగ్ ప్రివైల్స్.
3: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
4: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ న్యాచురల్ లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
3: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొట గుర్తించాలి.
4: యు షుడ్ రికగ్నైజ్ ద వీక్నెసెస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
3: జగత్తునందు కల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందునవి.
4: ఆల్ ద థింగ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ చేంజ్ వన్ డే ఆర్ ది అదర్.
3: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
4: ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేసివ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఎల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఆల్సో.
3: ఈ జగత్తు కాదు, మరొక జగత్తు కాదు, ఏ జగత్తునందు నువ్వు వెతికినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
4: బీ ఇట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్ వెన్ యూ మేక్ ఎ సర్చ్ యూ విల్ ఫైండ్ అండ్ కన్క్లూడ్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్.
3: ఏ ఎదుటి వస్తువునందు ఏ పంచభూతములు ఉన్నావో ఆ పంచభూతములు నీయందే ఉంటున్నవి.
4: whatever five elements are found in the object before you, the same elements are in you also.
3: Kanuka nee yendunnatvanti panchabhootamulu neevu tirigi koratamaneetvantidi enta ajnanam.
4: Therefore the five elements which are in you, you are seeking after them in something else.
3: What is in a lokamulo tana daggara lenatvanti vastuvunu koratam sahajam.
4: It is natural for any person to seek a thing which he does not have.
3: Kani తనయందే ఉండినటువంటి వస్తువును తిరిగి తాను కోరటం అనేటువంటిది ఇది అసహజం.
4: బట్ ఇట్ వుడ్ బి అన్యాచురల్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
3: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
4: ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
3: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి ఒక్క వస్తువు షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే అదే దైవం.
4: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యు డు నాట్ హ్యావ్ ఇన్ యూ.
3: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యంనందు ఉంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
4: దట్ యూ కెన్ ఆస్పైర్ ఫర్, దట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
3: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
4: All the activities which are result of jnana or wisdom, they are sacred.
3: Jnana managa ekatva darshanam.
4: Jnanam refers to seeing only one thing everywhere.
3: Managa atma lakshyamuto koodinatvanti karmalu ati shreshthamainatvantivi.
4: Actions which are associated with and based upon atman, they are sacred and they are sanctifying.
3: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవత్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
4: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
3: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
4: A number of rishis right from ancient days have made heroic efforts in getting at this sthita prajna tattva.
3: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
4: Once upon a time, king of Greece Alexander came to the banks of Sindhu river.
3: భారతదేశమును జయించవలనని భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
4: He wanted to conquer Bharat and plunder Bharat. For this purpose, he came with a big army.
3: ఆనాడు దారులు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
4: Those days, the roads were not the royal roads, but they were something like footpaths.
3: ఈ యొక్క కాలిబాటలో సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరం.
4: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఎ ఫారెస్ట్.
3: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకొని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
4: ఆన్ హిస్ వే హీ ఫౌండ్ ఎ పర్టికులర్ యోగి లైయింగ్ డౌన్ అండర్ ఎ ట్రీ spreading his legs and in a free mood.
3: Atanu poorna sthita prajnudu.
4: He was a person who had reached full sthita prajnatva.
3: Rajuku munduga oka sipahi velli atanini levagottadaniki prayatninchadu.
4: One soldier went to this particular person and he wanted to awaken him.
3: Kani ee yogi aa yokka sipahi dinini e maatramu lakshyam cheyaledu.
4: But he was rather indifferent to all the efforts of this particular soldier.
3: Greek chakravarti vastunnadani atana maha goppa vaadani goppa balavantudani rajyamunu kollagottukonatakai vastunnadani aneka vidhamuluga beduru pettadu.
4: This soldier held out number of threats to this yogi, telling that the great emperor of Greece is coming with army. He wants to plunder the entire nation. Are you not aware?
3: Itanato sambhashintu undagane రాజుగారు సమీపించారు.
4: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్ ది ఎంపరర్ అలెగ్జాండర్ హిమ్సెల్ఫ్ కేమ్ దేర్.
3: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
4: దిస్ సోల్జర్ వాజ్ సో ఎన్రేజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హింసెల్ఫ్ హస్ కమ్, దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్, హీఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్. హీ వాంటెడ్ టు కట్ హిస్ హెడ్.
3: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
4: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
3: ఆ యోగి యొక్క ముఖం నందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
4: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
3: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
4: హీ వాస్ జాయస్.
3: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
4: ఎంపరర్ సా దట్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఇన్ హిస్ ఫేస్ అండ్ హీ అప్రోచ్ హి
3: గుర్రమును దిగి, నాయన నీ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
4: హీ కేమ్ టు హిమ్ అండ్ అడ్రస్ హిమ్, సార్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది థ్రెట్స్ హెల్డ్ అవుట్ బై దిస్ సోల్జర్ దట్ యుడ్ కట్ యువర్ హెడ్.
3: సామాన్య మానవుడు దీనికి భయపడు, లేక దాసుడయ్యో లేక శరణాగతుడయ్యో ఏ విధమైనటువంటి ప్రార్థనలకైనా కొంత పాల్పడతాడు.
4: వై ఆర్ యు సో లాఫింగ్ సో లౌడ్? ఇఫ్ ఇట్ వర్ టు బి ఎన్ ఆర్డినరీ పర్సన్ హీ వుడ్ ఇమ్మీడియట్లీ సరెండర్ ప్రాస్ట్రేట్ ఆస్క్ ఎక్స్క్యూజ్ ఆర్ డూ సమ్ సచ్.
3: కానీ నీవు నవ్వుటకు కారణం ఏమిటన్నాడు.
4: బట్ దెన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ లాఫింగ్ సో లౌడ్?
3: అప్పుడు ఈ యోగి చెప్తున్నాడు.
4: దెన్ దిస్ యోగి రిప్లైడ్,
3: నేను సచ్చిదానంద స్వరూపుడను.
4: ఐఎమ్ సచ్చిదానంద స్వరూప ఇట్సెల్ఫ్.
3: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
4: ఐఎమ్ ఎటర్నల్లీ ఫ్రీ.
3: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
4: దీస్ వెపన్స్ కెన్ నెవర్ కట్ మీ.
3: అగ్ని కాల్చలేదు.
4: ఫైర్ కెనాట్ బర్న్ మీ.
3: నీరు ముంచలేదు.
4: వాటర్ కెనాట్ డ్రౌన్ మీ.
3: గాలి తేల్చలేదు.
4: ఎయిర్ కెనాట్ జస్ట్ లిఫ్ట్ మీ అప్.
3: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
4: సచ్ ఎ పర్సన్ యాజ్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ సోల్జర్ థ్రెటన్స్ టు కిల్ మీ ఆర్ కట్ మై హెడ్ అండ్ దేర్ ఫోర్ ఐ వాజ్ ప్రొవోక్డ్ టు లాఫ్.
3: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
4: ద మోమెంట్ దిస్ ఎంపరర్ హర్డ్ దీస్ వర్డ్స్ హీ వాజ్ సర్ప్రైజ్ క్వైట్ అ లాట్.
3: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందు ఉంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి పవిత్ర భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించడము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
4: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge and therefore they are not afraid of death. And such a nation, I am going to plunder. I do not want to do that. He told these things and he returned.
3: Itti mahapurushulu భారతదేశమున అనాది కాలము నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇతర దేశములకు బోధించి వారికి అందించి ఇలాంటి దేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టుతూ వచ్చారు.
4: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ సచ్ గ్రేట్ పర్సన్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ భారత్ అండ్ దే హ్యావ్ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్ అండ్ దే హ్యావ్ ఆల్సో టాట్ వేరియస్ అదర్ నేషన్స్ హైయెస్ట్ ట్రూత్స్ అండ్ ది స్పిరిచువాలిటీ.
3: ముఖ్యముగా ఇంద్రియములు నిగ్రహించుకునేటువంటి విధానము తెలియక అనేక మంది కొన్ని పెడమార్గములు పడుతున్నాయి.
4: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ నోయింగ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ టేక్ టు రాంగ్ పాత్.
3: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
4: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
3: తెలియని వారికి అన్ని కష్టమే.
4: People who do not know find everything difficult.
3: విషయము గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
4: People who know and understand everything is easy.
3: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
4: Therefore we should make every effort to understand.
3: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
4: ఆల్ ది ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సారో.
3: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
4: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ద డిఫెక్ట్స్ అండ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్.
3: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
4: ఫర్ ది సేక్ ఆఫ్ టెంపరీ జాయ్ అండ్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ పర్మనెంట్ వే.
3: రోగి అయినటువంటి వాడు అపత్యమును తినగోరి మరుగుగా ఏదో ఒక పదార్థము తెప్పించుకొని స్వల్పంగా భుజించి తాత్కాలికంగా ఆనందిస్తాడు.
4: ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ డిసీజ్ ఇఫ్ హీ వాంట్స్ టు జస్ట్ టేక్ ఎ థింగ్ విచ్ ఈస్ నాట్ విత్ ఇన్ ది డైరెక్ట్ ప్రిస్క్రైబ్డ్ దెన్ హీ మే టేక్ ఇట్ టెంపరీ హీ మే బి వెరీ హ్యాపీ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు గెట్ దట్.
3: అపత్యమైనటువంటి వస్తువును తాత్కాలికంగా తిని తాత్కాలిక ఆనందాన్ని మాత్రం అనుభవించాడు, కానీ తదుపరి ఆ రోగం అనేటువంటిది బలపడి బలమై అనేక విధములుగా అతన్ని దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయంను తాను ఏమాత్రము కూడా గుర్తించడం లేదు.
4: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
3: ఈ రోగం తీవ్ర స్థితికి పోయి అతనికి ప్రమాద స్థితిని కూడాను అందిస్తుంది.
4: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
3: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
4: ఇన్ ది సేమ్ వే మెన్ యీల్డింగ్ టు టెంపరీ జాయ్స్ విల్ సఫర్ ఇన్ ది లాంగ్ రన్ గ్రేట్ మెనీ ప్రాబ్లమ్స్.
3: గొప్ప గొప్ప మహారాజులు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఆ భవనంలో సుఖ నివాసం చేస్తుంటారు.
4: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
3: Pedda pedda vahanalanta ninminchukoni danilo prayanam salapachu idi nenu bhogamulu anubhavistunnanani bhavistaru.
4: They will be having luxurious means of transport and be traveling in that and they will be thinking that they are really enjoying great many luxuries.
3: Rakarakamainatundi bhojamulu cheyinchukoni ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
4: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
3: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
4: హీ వుడ్ బి థింకింగ్ ఇన్ వెయిన్ గ్లోరీ దాట్ హీస్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్.
3: అయితే లోతుగా ఆలోచన చేసి భోగములను నేను అనుభవిస్తున్నానా లేక భోగములే నన్ను అనుభవిస్తున్నాయా అనేటువంటి విచారణకు వస్తే భోగములను తాను అనుభవించడం లేదు, తననే భోగములు అనుభవిస్తున్నాయి.
4: ఇఫ్ వన్ వర్ టు థింక్ ఎ లిటిల్ డీప్లీ వెదర్ హీఈస్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ అండ్ ది జాయ్స్ ఆర్ దీస్ లగ్జరీస్ ఆర్ ఎంజాయింగ్ హిమ్ వన్ హ్యాస్ టు కమ్ టు ది కన్క్లూజన్ హీఈస్ నాట్ ఎంజాయింగ్ దెమ్ బట్ దే ఆర్ ఎంజాయింగ్ హిమ్.
3: భోగములు తనను అనుభవించటం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు, బలహీనుడగా అవుతున్నాడు, వృద్ధాప్యమును పొందుతున్నాడు.
4: యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయిడ్ బై the sense objects he is becoming weak, he is becoming diseased, he is also getting old age.
3: భోగములనే తాను అనుభవించి ఉండినటువంటి వాడే అయిండా తాను చిరంజీవిగా ఉండేటువంటి వాడు.
4: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ హీ వుడ్ హావ్ బీన్ ఎ చిరంజీవి.
3: మంచి ఆరోగ్యమును పొంది ఉండేవాడు.
4: హీ వుడ్ హావ్ గుడ్ హెల్త్.
3: మంచి బలమును కలిగి ఉండేటువంటి వాడు.
4: హీ వుడ్ హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్.
3: ఈ భోగముల వల్ల తన బలమునంతా కోల్పోతున్నాడు.
4: బట్ as he is being enjoyed he is losing all his health.
3: Tana vayu ayu pramanamunu kodanu antyam chesukuntunnadu.
4: He is getting the span of life reduced.
3: Kanuka bhogamunu tana anubhavistunnayaneetunte oka satyanni gurtinchaka bhogamulle nenu anubhavistunnanani aanandistunnadu manavudu.
4: Not recognizing this truth that he is being enjoyed by the sense objects, he is not really enjoying the sense objects, he is simply blissful in a wrong way.
3: కనుక మనము లౌకిక సంబంధమైనటువంటి యొక్క భోగభాగ్యములు మాత్రమే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాము, కానీ ఈ లౌకిక సంబంధమైనటువంటి భోగభాగ్యములు అస్థిరము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
4: బట్ వీఆర్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టెంపరీ బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ది కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ అక్రూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
3: ఒకనొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
4: ఏ పర్టికులర్ పర్సన్ వెంట్ టు ఏ ఫార్మిస్ట్
3: అస్ట్రాలజర్. అతని దగ్గరికి వెళ్లి హస్తము చూపించాడు.
4: హీ షోడ్ హిజ్ హ్యాండ్.
3: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
4: ద అస్ట్రాలజర్ మెన్షన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ లైన్ విచ్ ఈస్ విచ్ ప్రొక్లైమ్స్ దట్ విల్ బి వెరీ వెల్తీ.
3: ఆ మాట వినగానే ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు.
4: ద మోమెంట్ హీ హర్డ్ ఇట్ హీ వాజ్ సో మచ్ ఓవర్ జాయ్డ్ హీ సాట్ ఎరెక్ట్.
3: మరీ కొంతసేపు చూచి, నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నాడు.
4: After seeing the hand for a while more, he just said that you will get a lot of honor.
3: Marinta anandanni anubhavinchadu paapam.
4: He got a little more joy.
3: Mari kontha sepu chuchi nivu goppa padavini pondutavu annadu.
4: After seeing the hand for a while more, he just said that you are going to occupy a very big position.
3: Anade thanu prime minister ga ainattiga anandinchadu paapam.
4: He felt so happy as if he became the prime minister that very day itself.
3: తదుపరి రీజన్ చూచి, నీవు గొప్ప సిరి సంపదలతో తొలుతూగుతావు అన్నాడు.
4: After a while he just said that you are going to just have a lot of wealth and property.
3: Children. మరింత ఆనందించాడు పాపం. అంతలోనే చూచి పాపం, అయ్యా ఆయువు రేఖ చాలా చిన్నదిగా ఉంటుండాలి అన్నాడు.
4: After telling all these things, he just observed the hand a little more and just said, but your lifespan is very limited.
3: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
4: The moment he heard this, he got so much dejected. He shrank almost.
3: దీని అంతరార్థం ఏమనగా, ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ, ఎంత భోగభాగ్యం అనుభవించినప్పటికీ, ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ, ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
4: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ ఎవర్ వెల్త్ ప్రాపర్టీ యూ మే హ్యావ్, వాట్ ఎవర్ చిల్డ్రన్ యూ మే హ్యావ్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, వాట్ ఎవర్ ఆనర్ యూ మే గెట్, బట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్.
3: అనగా తానే స్థిరము కానటువంటి సమయంలో ఇవన్నీ కూడా స్థిరములు ఎట్లవుతాయి మనకు?
4: ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, హౌ వుడ్ దీస్ థింగ్స్ బి పర్మనెంట్ ఫర్ యూ?
3: ఎంతమంది రాజులు, ఎంతమంది మహారాజులు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ జగత్తును వీడిపోయారు?
4: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్?
3: నిరత సత్యప్రభుకి ధరణి నీలిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా?
4: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ పర్టికులర్ ల్యాండ్ హ్యాడ్ హి నాట్ టు గో?
3: ఎల్ల లోకములీల యశుకు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచనా?
4: కింగ్ మెల హూ రూల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కుడ్ హీ టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విత్ హిమ్?
3: హృదయమునకు అలంకృతి చేయు మాధాత సిరిదూట గట్టుకు జనగజనన?
4: మాందాత హూ వాస్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కృతయుగ కుడ్ హీ టేక్ ఎనీథింగ్ విత్ హిమ్?
3: జలది చేతి ఊకట్టి అలనాటి శ్రీరాముడి పొడుగుపై ఉన్నవాడా?
4: కింగ్ రామ హూ కన్స్ట్రక్టెడ్ హూ బిల్డ్ ది బ్రిడ్జ్?
3: ఎందరెందరు రాజులు ఏగినారు.
4: So many kings have gone.
3: ఒక్కరుని వెంట కొనిపోవరి ఉరివి తలము.
4: నాట్ ఈవెన్ వన్ పర్సన్ వుడ్ క్యారీ ఎ లిటిల్ ఆఫ్ హార్ట్.
3: నీవు మాత్రము నీదు సిరియు సంపదల్ తలను కట్టుకపోదు ఆ ధర్మ హృదయ.
4: ఓ ధర్మ హృదయ, యూ వుడ్ యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ విత్ యూ?
3: కనుక ఈ గడిచినటువంటి చరిత్రను నీవు ఒకతూరి విచారిస్తే ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము నీకు చక్కగా అర్థమవుతాయి.
4: ఇఫ్ యూ థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఓవర్ ద పాస్ట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇంపర్మనెంట్ థింగ్.
3: కనుక సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు, లేవు.
4: దేర్ఫోర్ ట్రూ అండ్ పర్మనెంట్ థింగ్స్ ఎంటిటీస్ పర్సన్స్ ప్రిన్సిపల్స్ ఆబ్జెక్ట్స్ యూ డోంట్ ఆబ్టైన్ దెమ్ ఇన్ దిస్ వరల్డ్.
3: నీ యందు ఉన్నవి బయట ప్రపంచం నందు నీవు చూస్తున్నావు.
4: వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఇన్సైడ్ యూ యూ సీ దెమ్ ఎక్స్టర్నలీ.
3: నీ యందు ఉన్నది, నీ యందు లేనిది సర్వత్రా ఉన్నది, ఒక్కటి మాత్రమే.
4: ది థింగ్ విచ్ ఈస్ ఇన్ యూ అండ్ విచ్ ఈస్ ఆల్ అరౌండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ లైక్ దాట్
3: అది
4: రిఫ్లెక్ట్ ఓవర్ ద పాస్ట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇంపర్మనెంట్ థింగ్.
3: కనుక సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు, లేవు.

0: all around which is all pervasive, there is only one thing like that.
1: Adiye satyam shivam sundaram.
0: That is satyam shivam sundaram, truth, auspiciousness and beauty.
1: Kanuka atti satyanikai neevu taginatvanti prayatnam cheyi.
0: Therefore, for attaining such permanent truth, you make
1: an effort. Atti nitya sthanamunakai tagina prayanam salupu.
0: For such permanent place, you make an effort to travel and reach.
1: Atti sundaramaneetvanti oka divyatvanni neevu pondu.
0: Such divinity, which is the very embodiment of beauty, try to obtain and attain that.
1: Nee kartavyanni neevu nirvartinchu.
0: Discharge your duties.
1: Inni vidhamula bodhana chesi స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం కూడా నువ్వు బోధించి కట్టకడప్పటికీ అర్జును యుద్ధములో దింపాడు.
0: ఆఫ్టర్ టీచింగ్ ఇన్ ఆల్ దీస్ వేస్ టు అర్జున అండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, హీ మేడ్ అర్జున ఎంటర్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అనగా ప్రతి యొక్క లక్ష్యం కూడాను నా యందు ఉంచి నా ఆజ్ఞను సరిసా వహించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: Keep all your attention and concentration in me and obey my command, discharge your duty.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై కాయము నీకు ధరించడం.
0: For the purpose of discharging your duties, body has been given to you.
1: కాయమును కాలముతో పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను నీవు చేపట్టాలి.
0: For making your body and the time sacred, you have to take up your duties.
1: Karma valane janmam labhinchinadu kanuka karma dwarane ni janmam sarthakam chesko.
0: Only on account of action you have got this birth, and by action itself you sanctify this life.
1: Lokamulo arane deepamu okkate unnadi.
0: The only light which does not get extinguished in the world, there is only one.
1: Adi atma,
0: and that is atman.
1: కరెంటు ఉండినంత వరకు బల్బులు వెలుగుతాయి.
0: సో లాంగ్ యాజ్ యు హావ్ ఎలక్ట్రిసిటీ, దీస్ బల్బ్స్ బర్న్.
1: కరెంటు పోతానే బల్బులు వెలగవు.
0: ద మోమెంట్ ఎలక్ట్రిసిటీ సీజెస్, దెన్ ది బల్బ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
1: ప్రమిదలో తైలము ఉండినంత వరకే దీపం వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ యు హావ్ ఆయిల్ ఇన్ ద ల్యాంప్, ది ల్యాంప్స్ లైట్.
1: తైలము ఖర్చవుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
0: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్, ది లైట్ సీజెస్ టు. ది
1: టార్చ్ లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్, ది టార్చ్ ఫంక్షన్స్.
1: ఈ సెల్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
0: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ having power, you will not be able to just get the battery.
1: Surya chandradul agnilu kudanu variki etti current avasaram ledu, etti tailamu avasaram ledu, etti batterylu avasaram ledu, kaani varu kudanu pralaya samayam lopala varu kudanu cheekatini anubhavistaru.
0: Sun, moon and fire, which do not need any such fuel as batteries or oil and electricity, they are
1: varu kudanu tamaka ప్రశాంతిని కూడా కోల్పోతారు.
0: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
1: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి యందు నీ యొక్క ఇది ఏమాత్రం.
0: వెన్ సన్ అండ్ మూన్ దెమ్సెల్స్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ ఎఫల్జెన్స్, వాట్ అబౌట్ యూ?
1: మరి పిచ్చివాడ, పెనుకొండలే పిండి చేసినటువంటి వానికి గులకరాయి ఎంతరా అన్నాడు.
0: ఓ డియర్ చైల్డ్, for a person who can pound the mountains itself, what to speak of small pebble?
1: Surya chandradulo itti nasvaratvanni pondhe samayamlo nee jeevitam emiti?
0: When sun and moon themselves are likely to,
1: nee bhogamulu emiti?
0: What to speak of you?
1: Nee dehabhimanam emiti?
0: Your body consciousness?
1: Nee bandhumitrulu yokka shokam emiti?
0: The grief arising out of your relatives and friends?
1: Idi kevalam ajnanamulo munigipothunnavu.
0: You are getting drowned in ignorance.
1: నీ కంటిదారాల యొక్క కాలువలో కొట్టుకుని పోతున్నావు.
0: యు ఆర్ సింప్లీ బీయింగ్ వాష్డ్ అవే బై ది టియర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఐస్.
1: లెమ్ము,
0: అరైజ్,
1: జాగ్రత్తగల మేలుకొమ్ము,
0: బికమ్ అవేకన్డ్,
1: ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత.
0: అరైజ్, అవేకన్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్
1: అని చెప్పారు.
0: దస్ కృష్ణ టాట్ అర్జున.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon are shining in the world.
1: Aithe surya chandradulu jagattunu prakashimpa cheyavachunu kaani bhagavantunni prakashimpa cheyalevu.
0: Sun and moon make light and provide illumination for the world, but they cannot illumine God.
1: Deepamulu aa inti andunnatvanti yokka padarthamunu prakashimpa cheyavachune kaani

0: భగవంతుని ప్రకాశింప చేయలేవు.
1: లైట్స్ ఇన్సైడ్ ద హౌస్ మే ఇల్యూమినేట్ ది ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ద హౌస్ బట్ నాట్ గాడ్.
0: అయితే సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశిస్తున్నారనేటువంటిది మనకు ఏ విధంగా తెలుస్తుండాలి?
1: How are we understanding the fact the sun, moon and fire are burning?
0: దేని ఆధారంతో మనం ఇవి ప్రకాశిస్తున్నాయని గుర్తించగలుగుతున్నాము?
1: With the support of what have we been able to recognize that these things are giving effulgence?
0: కన్నుల ద్వారా మనము దీనిని ప్రకాశించినట్టుగా గుర్తిస్తున్నాము.
1: We have been able to recognize this through our eyes.
0: కన్నులే లేకపోతే సూర్య చంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకు.
1: If you do not have eyes, the shining and the effulgence of sun and moon that cannot be seen by you.
0: అయితే కన్నులు ఏ యొక్క ప్రకాశంతో ఇవి ప్రకాశిస్తున్నాయి?
1: These eyes, with the help of what are they shining and able to see?
0: మనము నిద్రించినప్పుడు లేక అంధులైనటువంటి వారి యందు ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
0: కనుక కన్నుల కంటే బుద్ధి మహాప్రజ్ఞతో కూడినటువంటిది, ప్రకాశంతో ఉండినటువంటిది.
1: Therefore, more effulgent than the eyes is intelligence.
0: ఒక చిన్న కథ.
1: One small story.
0: ఒక గుడ్డివాడు కుంటివాడు ఇద్దరు స్నేహమయ్యారు.
1: One blind man and one lame man, they became friends.
0: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: They went from village to village begging.
0: కుంటివాడికి కన్నులున్నాయి, గుడ్డివాడికి కాళ్ళున్నాయి.
1: The blind one has the legs and the lame one had eyes.
0: కాళ్ళు ఉన్న గుడ్డివాడి యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
1: The blind man sat on the shoulders of the lame person.
0: ఈ కుంటివాడికి కన్నులు ఉన్నాయి కనుక తమ్ముడు ఇట్లా బయలుదేరు, ఇట్లా రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
1: The one who is blind and who is having eyes, he was able to just direct the other person.
0: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడాను గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాటం.
1: In this way, with the help of each other, they were able to just go from village to village for begging.
0: ఒక మార్గ మధ్యము లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
1: ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ ఆర్ అవైలబుల్.
0: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండది, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదాం అన్నాడు.
1: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్, there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
0: ee kannu leni vaadu cheppadu, anna evaraina kaapala geetla unnaremo jagrataga chusko annadu.
1: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular field.
0: Aa evvaru manushulu kanipinchaledra annadu.
1: He said there is no one in the sight.
0: దానికి ఏమైనా కంచి కించి కట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
1: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
0: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరా, కొన్ని తినేసిపోదాము అన్నాడు.
1: దిస్ లేమ్ పర్సన్ సెడ్ దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ అండ్ దెన్ విల్ జస్ట్.
0: గుడ్డివాడు చెప్పాడు, అన్న ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయ అయితే కంచెగట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
1: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్, దిస్ మే నాట్ బి ది నైస్ వన్ ఫర్ టేస్టీ వన్, దే మస్ట్ బి బిట్టర్ ఫ్రూట్స్, అదర్వైజ్ విల్ దర్ బి, హౌ కెన్ యూ హ్యావ్ వితౌట్ ఫెన్స్ వితౌట్ ఎ వాచ్మెన్ ది ఎంటైర్ ఫీల్డ్.
0: ఇక్కడ కన్నులు ఉన్నవాని కంటే కన్నులు లేనివాని యొక్క ప్రజ్ఞ ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
1: హియర్ యూ కెన్ సీ the greatness of a person who might not have eyes but who had intelligence.
0: Kanuka kannulaku buddhi prakashanni andistundali.
1: Therefore intelligence lends shining and effulgence to the eyes.
0: Aithe buddhiki ye prakasham nunchi idi buddhi prakashistundali?
1: Then how, from which is this intelligence getting its power?
0: Idi atma yokka prakasham tone buddhi prakashistundali.
1: Intelligence is shining on account of and from atma.
0: Kanuka buddhi valla mana netramulu, netram valla suryachandradulu, suryachandradula valla jagat prakashistuntundadi.
1: Therefore on account of intelligence the eyes, ఫ్రమ్ ఐస్ సన్ అండ్ మూన్ అండ్ ఫ్రమ్ సన్ అండ్ మూన్.
0: కానీ మనం ఇటు నుండి మనం ప్రయాణం చేస్తే జగత్తు ప్రకాశమునకు సూర్యచంద్రాదులు ఆధారము.
1: ఫ్రమ్ ది అదర్ సైడ్ యూ ప్రొసీడ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఫర్ ది లైట్ ఇన్ ద వరల్డ్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సూర్యచంద్రాదుల ప్రకాశాన్ని అనుభవించడానికి కన్నులు ప్రధానము.
1: ఫర్ ఎంజాయింగ్ ది లైట్ ఆఫ్ ది సన్ అండ్ మూన్ ఐస్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఇంపార్టెంట్.
0: కన్నులను ప్రకాశింపచేసేటువంటిది బుద్ధి.
1: ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ మేకింగ్ ది ఐస్ సీ.
0: బుద్ధిని ప్రకాశింపచేసేటువంటిది ఆత్మ.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఈస్ మేకింగ్ ఇంటెలిజెన్స్.
0: కట్టడానికి ఆత్మనే గమ్యము.
1: Therefore, the goal is Atman.
0: Atmane main switch.
1: That is the main switch.
0: Kanuka atti Atmanu neevu aaradhinchumannadu.
1: Therefore, such Atma you please worship.
0: Ee Atmane lakshyam nandunchukomannadu.
1: Keep Atman in your view.
0: ఈ ఆత్మను లక్ష్యం నందుంచుకున్నప్పుడే నీవు స్థిత ప్రజ్ఞుడు కాగలవు అన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ కీప్ ఆత్మన్ ఇన్ యువర్ వ్యూ అండ్ ఇన్ ఆల్ దట్ యు డు దెన్ ఓన్లీ
0: స్థిత ప్రజ్ఞుడు. అనగా మరికొంతమంది మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకును కంగోగలు చేసేదానికోసమే ఉపయోగపెట్టుంటారు.
1: దిస్ వర్డ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
0: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థిత ప్రజ్ఞుడంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
1: సమ్ పీపుల్ ట్రై టు కన్విన్స్ ది మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఫర్ ఆర్డినరీ పీపుల్ బై గివింగ్ ది రాంగ్ మీనింగ్.
0: అది ఎట్లనగా
1: ది ఎక్స్ప్లెనేషన్ కింద
0: అందరూ మేలుకున్న సమయంలో స్థిత ప్రజ్ఞుడు నిద్రిస్తుంటాడు.
1: ది ఎక్స్ప్లెనేషన్ గివెన్ ఇస్ డ్యూరింగ్ టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవేక్ స్థిత ప్రజ్ఞ విల్ బి స్లీపింగ్.
0: అందరూ నిద్రించే సమయంలో స్థిత ప్రజ్ఞుడు మేలుకొని ఉంటాడు అన్నాడు.
1: స్థిత ప్రజ్ఞ వుడ్ బి అవేక్ వెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
0: అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లంతా ఉంటుంటారు, గుర్ఖాలంతా ఉంటుంటారు, వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
1: ఇఫ్ దట్ ఈస్ సో దట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ది స్టేషన్ మాస్టర్స్ అండ్ నైట్ వాచ్ మెన్ దే విల్ బి అవేక్ వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
0: పగలపూట అందరూ మేలుకున్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వారు నిద్రపోతుంటారు.
1: డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే పీపుల్ హు హావ్ డన్ ది నైట్ డ్యూటీ దే వుడ్ బి స్లీపింగ్.
0: ఈ అర్థాన్ని స్థిత ప్రజ్ఞుడిగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మ్యాన్లు వీరందరూ స్థిత ప్రజ్ఞుల కిందనే చేరుతారు.
1: ఇఫ్ వీ టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ద స్టేషన్ మాస్టర్స్ ఆల్ దీస్ ఆర్ స్థిత ప్రజ్ఞాస్.
0: అది కాదు సరైనటువంటి అర్థము.
1: దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థిత ప్రజ్ఞ.
0: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ బేస్ దేర్ లైఫ్ ఆన్ దిస్ ఇంపర్మనెంట్ వరల్డ్ దే విల్ బి ఫుల్లీ అవేక్ టు దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి భోగ భాగ్యములు యందు స్థిత ప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
1: స్థిత ప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
0: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
1: ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి అలైవ్ టు ది బ్యూటీ ఆఫ్ ది ఆత్మ అండ్ దే విల్ బి హ్యాపీ.
0: సంబంధమైనటువంటి యొక్క జగత్ విషయం లోపల అతి జాగ్రత్తగా మేలుకొని ఉంటారు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ అవేక్.
0: అనగా ఆత్మ లక్ష్యంతో జీవించేటువంటి వాడు జగత్ లక్ష్యాన్ని విస్మరించేటువంటి వాడు స్థిత ప్రజ్ఞుడు అని.
1: దేర్ఫోర్ స్థిత ప్రజ్ఞ ఇస్ వన్ who is sleeping to the principle of the world and who is fully awake to the principle of atman.
0: Kanukani sthita prajnudanaga sarvasanga parityagi anninni teginchi tejinchi ekkado aranyamunu cheyatam kaadu.
1: Therefore sthita prajna does not mean the one who has renounced the entire world and has gone to the forest.
0: Neevu anni panulu cheyi.
1: You do all the works.
0: Nee jagat sambandhamainatu vruttullo neevu undu.
1: You do live in the things which are incidental to your daily
0: life. కానీ లక్ష్యమును ఆత్మ లక్ష్యమునందు ఉంచుకో.
1: But keep your concentration and your attention on Atman.
0: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
1: Then a doubt may arise. Such people, where is the need for such people to do the daily works?
0: మేము జ్ఞానులము కదా, స్థిత ప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
1: If sthita prajnas would take to that attitude and do not do the work, they would not be able to help the ordinary.
0: Ajnanulu uddharinchi ప్రకాశములో ప్రవేశింప చేయడానికి స్థితప్రజ్ఞులైనటువంటి జ్ఞానులు వీరు ఆదర్శప్రాయులుగా ఉంటుండాలి.
1: స్థితప్రజ్ఞాస్ అండ్ దీస్ వైజ్ మెన్ విల్ హావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో దట్.
0: వారి కర్మలతో ఎట్టి ఫలము లేకపోయినప్పటికీ, ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
1: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
0: కనుకని అర్జున, నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
1: దేర్ ఫోర్ అర్జున యు బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: నీవు కృష్ణునికి సన్నిహిత సంబంధుడు.
1: You are a close person to Krishna.
0: Aptudavu.
1: You are dear to Krishna.
0: Bandhulavu.
1: You are a relative of
0: Krishna.
1: యువర్ బ్రదర్ ఇన్ లా.
0: ఇన్ని రకములైనటువంటి సంబంధ బాంధవ్యంతో కూడినటువంటి నిన్ను ఆదర్శప్రాయుడిగా నేను ఈ జగత్తును నిరూపించాలి.
1: ఐ వాంట్ ప్రూవ్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ అన్ ఐడియల్ పర్సన్ టు ద వరల్డ్ బికాస్ యూఆర్ ఇన్ సచ్ గ్రేట్ నంబర్ ఆఫ్ వేస్ రిలేటెడ్.
0: అంతరాత్మను హృదయం నందు ఉంచుకునే కృష్ణుడు.
1: Keeping all this inner significance in the heart, Krishna
0: nimitta matram bhavasavya sachi annadu. Ninnu nimittanga teeskoni nenu ee jagat lopala konni rakamainaatvanti yokka aatma tattvanni prakatinchadaniki pravesha pettadaniki nenu poonukunnanu annadu.
1: Krishna told Arjuna, I'll only use you as instrument. You will be instrumental in my doing a number of things for the world.
0: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
1: వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ అటర్డ్ అండ్ టోల్డ్ ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ సెట్టింగ్ అన్ ఐడియల్ ఫర్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దట్ ఇన్ యూ హ్యాస్ గివన్.
0: తనకు ఇట్టి బోధ వల్ల కానీ, ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ తనకు వచ్చేటువంటి లాభం కానీ, కలిగేటువంటి నష్టం కానీ ఏమాత్రము లేదు.
1: బై టీచింగ్స్ ఆఫ్
0: ముందు ప్రవేశించుతాడు.
1: డ్యూరింగ్ ఆల్ ఇన్కార్నేషన్స్ గాడ్ విల్ అండర్టేక్ యాక్టివిటీ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ.
0: కానీ సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
1: బట్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్
0: అట్ దైవత్వాన్ని గుర్తించలేరు.
1: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ గాడ్.
0: అందుకోసమని కృష్ణుడు కూడాను చెప్పాడు, అర్జున
1: therefore in that particular context only Krishna told Arjuna,
0: edo neeku ratsaradunai nenu nilchukoni neeku ratham che nadapatam anetundi driving cheyatam anetundi naaku chaala utsaham ullasanga untundi nenu ee paniki raledu.
1: Arjuna, I have not accepted the charioteership of your chariot because I like it, I am enthusiastic and I love that particular thing. It's not because of that.
0: Arjuna, nee gurrambulu tholunnatte paniki nenetiki naa intilo leve gurrambulu.
1: It is not for the sake of the horses of this chariot that I have come. Don't I have the horses within me?
0: Kanuka naaku aa gurral leka ratham leka edo nee rathanni nee gurralni tolalanani uddeshamto vachinattu ga nu bhavistunnavu. Nenu unnatundi de aaradugula vyaktini kaadu.
1: You may be thinking that I don't have the horses or I don't have the chariots of my own and therefore I have taken up this particular.
0: Neeku dehaatma bhavana anetundi dehamulo baaga raktamlo cheripoyi untundali.
1: Your this body consciousness is saturated with you and it is in your blood.
0: Neeki dehaatma bhavanu dooram chesi paramaatma tattvanni lokala cherche nimittamai nee inta natakam aadutunnanu annadu.
1: I am enacting this entire play in order to see that you are far removed from body consciousness.
0: Evarito kudanu oorike varninchukuneetundi swabhavam bhagavantuni yandu undadu.
1: God doesn't have any liking to be described and praised by anyone.
0: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ బావమరుదుల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
1: అర్జున వాజ్ జస్ట్ అడ్రస్సింగ్ కృష్ణ యాజ్ బ్రదర్ ఇన్ లా త్రూ అవుట్.
0: ఒకనొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
1: కృష్ణ వన్స్ టోల్డ్ అర్జున ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమున ఇన్ ద శాండ్స్, అర్జున ఐ డోంట్ లైక్ టు బి కాల్డ్ బ్రదర్ ఇన్ లా ఫర్ నథింగ్ అట్ ఆల్.
0: వితౌట్ లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు.
1: ఇన్ ద వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ప్రైజింగ్ గాడ్.
0: కానీ ఈ పొగుడుతలు భగవంతుడు ఏమాత్రం కూడా నువ్వు అంగీకరించడు.
1: బట్ దిస్ సచ్ ప్రైజెస్ గాడ్ డజంట్ అగ్రీ అండ్ యాక్సెప్ట్.
0: ఏదో ఒక ఆఫీసర్ను ఒక అధికారను వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు ఎందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
1: Such praise may be natural and common for people to go to some officers for some favors and praise them. This may be natural there.
0: కానీ కారణం లేని పొగడుతలు,
1: praise which does not have sufficient reason,
0: అర్థం లేనిటువంటి పొగడుతలు,
1: praise which does not have any reason,
0: కేవలం పన్నీరు వంటివి మాత్రమే అని చెప్పారు.
1: It is only like the perfumed water.
0: పన్నీరును వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు.
1: పర్ఫ్యూమ్డ్ వాటర్ కెన్ బి ఓన్లీ స్మెల్ బట్ ఇట్ కెనాట్ బి టేకన్ యాజ్ డ్రింక్.
0: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు.
1: సచ్ ప్రైజ్ మే బి ఓన్లీ హియరింగ్ బట్ యుల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ది హార్ట్.
0: ఏది సత్యమైనట్టో అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
1: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
0: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదమును తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
1: బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ యు టు గివ్ అప్ కాలింగ్ మీ బ్రదర్.
0: నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు.
1: ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నాట్ టు డూ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
0: కనుక నీకు నిజంగా నేను బావగానే చేసుకుని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు.
1: Therefore he said, I really want to become your brother-in-law and offered Subhadra in marriage and he became brother-in-law to Arjuna.
0: ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు.
1: ఆఫరింగ్ సుభద్ర ఇన్ మ్యారేజ్ టు అర్జున బలరామ డిడ్ నాట్
0: లైక్. కట్టకడిపటికు ఈ పెళ్లి సమయంలో కూడా బలరాముడు లేడు.
1: ఈవెన్ డ్యూరింగ్ ద మ్యారేజ్ టైం బలరామ వాజ్ నాట్ దే.
0: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
1: షీ వెంట్ టు ఎ ఫారెస్ట్.
0: అప్పటి నుంచి కూడా కృష్ణుపైన కూడా బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
0: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించి చేయాలి.
1: Therefore one thing about Krishna which is extraordinary is that along with the word action should follow.
0: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
1: This is true nature of man.
0: ఏది తలుస్తాడో అది చెప్పాలి.
1: Whatever you think he you have to do.
0: ఏది చెప్పునో అది చెయ్యాలి.
1: Whatever you say you will have to do it.
0: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
1: Divinity is unity of thought, word and deed.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
1: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: కనుకనే ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడి గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశం చేసుకున్నటువంటి వాడి గుడాకేశునిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
1: హీ టోల్డ్ అర్జున ఐ వాంట్ టు మేక్ యూ అన్ ఎగ్జాంపుల్ దేర్ ఫార్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ అండ్ ఐ వాంట్ టు మేక్ యూ అన్ స్థిత ప్రజ్ఞ అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
0: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై
0: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
1: I am not this body.
0: నీవు దేహ స్వరూపుడు కాదు.
1: You are also not the body.
0: నీవు నేను దేహిని.
1: We are both of us are the indwellers, dehi.
0: కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
1: Once you recognize this particular fact that you are not deha, you will not be having dehabhranti or body consciousness.
0: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
1: Body is mean and temporary.
0: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: God is permanent and eternal.
0: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
1: You are not the cloth, you are the one who wears that cloth.
0: కనుకని దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: Therefore it is said that this body is the temple of God and the indweller is God himself.
0: Anityam asukham lokam mimam prapya bhajasvamam. Anityam asukham lokam mimam prapya bhajasvamam.
1: This world is impermanent and this world is full of sorrow.
0: కనుకని ఇది అనిత్యము అసుఖమైనటువంటిది, కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు.
1: As this world is impermanent and not
0: ఎవరిని ఆశ్రయించి కూడాను ప్రయోజనం లేదు.
1: There is no use in taking refuge in
0: ఇవన్నీ మార్పు చెందినటువంటివి.
1: All these people will be changed.
0: ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆరో గుణము ఒక్క దైవం ఒక్కడే.
1: The only sixth quality which the entity is God who does not
0: అతని ఆరని దీపము. అతనే ఆరని దీపము.
1: హీఈస్ ద వన్ ల్యాంప్ విచ్ డస్ నాట్ గెట్
0: ఎక్స్టింగ్ట్. ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
1: యు టేక్ షెల్టర్ ఇన్ ఇట్.
0: అదే పరంజ్యోతి.
1: దట్ ఈస్ పరంజ్యోతి.
0: అదే జీవన జ్యోతి.
1: దట్ ఈస్ జీవన జ్యోతి.
0: అదే అఖండ జ్యోతి.
1: దిస్ ఈస్ అఖండ జ్యోతి.
0: అదే అద్వైత జ్యోతి.
1: దిస్ ఈస్ ఆల్సో ది లైట్ ఆఫ్ అద్వైత.
0: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు.
1: కృష్ణ మేడ్ ది హార్ట్ ఆఫ్ అర్జున విచ్ వాస్ ఫుల్ ఆఫ్ ఇంప్యూరిటీస్. హీ ప్యూరిఫైడ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ షైన్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
2: That was the 18th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.